శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై భక్తి రంజని కార్యక్రమం.
1: సుప్రభాత వేళ ఆధ్యాత్మిక సౌరభాలతో శ్రోతల్ని భక్తి పారవశ్యుల్ని చేస్తూ తరింపజేస్తున్న కార్యక్రమం భక్తి రంజని.
0: ప్రతిరోజు ఉదయం 6:10 నుండి 6:40 వరకు
1: భక్తి రంజని వినండి, తరించండి.

ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ టి మహేష్ బాబు గారిచే హితోక్తులు

0: కూర్చుచు వెంట నడుచు చక్కగా నీతో. శ్రమ నీకు ఆయుధమైతే విజయం బానిసవుతుంది అనేది నిత్య సత్యమైన నినాదం. దీనిని 100% నమ్మిన నేత గాంధీజీ. శరీరాన్ని కష్టపెట్టకుండా కడుపు నింపుకునేవాడు దొంగ అంటారు బాపూజీ. అందుకే తాను స్వయంగా చీపురు పట్టుకుని ఊడ్చిన సంఘటనలు, బట్టలు ఉతికి మరుగుదొడ్లు శుభ్రం చేసిన సందర్భాలు కూడా కోకొల్లలుగా మహాత్ముని దినచర్యలో దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. అవును మరి, ఎవరో శ్రమపడితే అట్టి ఫలితాన్ని మరెవరో అనుభవించడం ఎక్కడి న్యాయం? అట్టి హక్కును మనకెక్కడిది? ఎవరిచ్చారు? కృషితో నాస్తి దుర్భిక్షం. సాధనమున పనులు సమకూరుధరలోన వంటి నినాదాలు నాదాలై మనలో ప్రేరణ నింపితే మనం ఒళ్ళు వంచి పనిచేస్తాం. తద్వారా సాధించలేనిది అంటూ ఉండదు. అంతేగాని సోమరి పోతుల వలె తిని తిరుగుతూ అన్ని తీరగా రావాలని కోరుకోవడం, పగటికలలు కంటూ కూర్చోవడం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కష్టపడి పనిచేసేవారికి విలువ, గుర్తింపు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాయి. ముఖ్యంగా మనది వ్యవసాయక దేశం. 6 గాలాలు కష్టపడి పనిచేస్తే గాని కడుపు నిండదు. వ్యవసాయదారుల కన్నా వ్యవసాయ కూలీలు, స్త్రీలు, పిల్లలు ఇలా అందరూ కష్టపడితే గాని వ్యవసాయం గిట్టుబాటు కాదు. అందుకే చిన్ననాటి నుండియే శ్రమపడే తత్వం, శ్రమకు ఓర్చుకునే సామర్థ్యం, కష్టపడి పనిచేసే అపేక్ష అలవాటు చెయ్యాలి.
1: కష్టపడక సుఖము కనిపించనేరదు, కష్టపడిన కలుగు నిష్ట సిద్ధి, వేలువల్చకుండా వెన్నదీయగలమే తెలియజూడుమోయి ధీవరేణ్య.
0: కష్టే ఫలి అనేది నానుడి. నిజానికి నానుడి మాత్రమే కాదు, అది నానుడి అంటే నా మాట అని గాంధీగారు ఎప్పుడూ చెప్పేవారట. అందుకే దేశం కోసం బేసిక్ ఎడ్యుకేషన్ అనే మహత్తరమైన నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదించాడు. దానికి అనుగుణంగానే సమైక జీవన సౌందర్యం ద్వారా లర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో నాడు బహుళార్థ సాధక ఉన్నత పాఠశాలలు ఏర్పడ్డాయి. వృత్తి విద్యలు, వ్యవసాయం, కళలు నేర్పించడం అందులో ప్రధాన అంశాలు. ఇలా స్వయం సేవ, స్వీయ విశ్వాసం అనేవి ఎంతటి శ్రమకైనా, ఎటువంటి కఠోర నిర్వహణకైనా సులభతరం చేస్తాయనేది గాంధీగారి సిద్ధాంతం. ఇంటి సిద్ధాంతాలను తన సహచరులకు బోధనతో కాకుండా పని పురమాయించడం ద్వారా తను స్వయంగా చేస్తూ ఎదుటివారు తమంతర తాము ఆ పనిలో చేరిపోయేలా చేసేవారు గాంధీ. ఉదాహరణకు ఆచార్య వినోబాభావే గారి ఒకానొక అనుభవం పరికిద్దాం. వినోబాభావే గారికి హిమాలయాలంటే ఆరాధనాభావం, బెంగాల్ అంటే గౌరవం ఉండేవట. అందులో హిమాలయాలు ప్రశాంతతకు ప్రతిరూపమని, బెంగాలేమో విప్లవాల గడ్డ అని. అయితే ఈ రెండు భావనలు ఒకేసారి అతనికి గాంధీగారిని తొలిసారిగా చూసినప్పుడు కలిగాయట. అందుకే అంటారు గాంధీగారు ఒక ప్రశాంత విప్లవం అని. గాంధీగారి దర్శనానికి వినోబాభావే వెళ్లేసరికి ఆశ్రమంలో కూరగాయలు తరుగుతూ కూర్చున్నారట గాంధీజీ. ఒక జాతీయ నాయకుణ్ణి ఆ విధంగా చూడడం వినోబాభావేకి వింతగా తోచిందట. గదిలోనికి వెళ్లగానే గాంధీగారు పలుకరింపగా ఒక చిన్న నవ్వునవ్వి అతని చేతికి కూడా ఒక కత్తిని ఇచ్చారట. బొత్తిగా తనకు తెలియని వ్యవహారమైన గాంధీగారి మాట కాదనలేక ప్రయత్నించాడు. కాసేపటికి పట్టు వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళిద్దరూ అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఆపై అడిగారట గాంధీగారు, ఇక్కడి వాతావరణం నచ్చిందా, నీ జీవితాన్ని దేశ సేవకు అంకితం చేస్తావా అని. అది మొదలు ఆశ్రమంలో బాపూజీ అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా చేసేవారట. గాంధీగారి ఆదేశంతో అతని దృష్టిలో ప్రార్థన అయినా పాకీ పని అయినా ఒక్కటిగానే పవిత్రంగా అనిపించేవట. ప్రార్థనతో తనకు తాను మర్చిపోతే పాకీ పనితో తాదాత్మ్యం చెందేవాడట. ఇలా గాంధీగారు అందరికీ ఆచార్యుడు. ఆచార్యుడంటే తాను ఆచరించి ఇతరులచే ఆచరింపజేసేవాడు అని అర్థం. త్యాగం

మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ టి మహేష్ బాబు గారిచే హిద్దోక్తులు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. అదేవిధంగా 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీ గా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డీఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్టంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక

ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు.

ముందుగా 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 మహిళావాణి కార్యక్రమంలో స్వచ్ఛత ఒక కళ డి శారద హనుమాన్లు గారిచే ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ డి నిర్మల గారు. 9:00 హృదయ తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. ఈరోజు జాతిపిత జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మీరు దేశభక్తికు గీతాలను కోరవలసిందిగా మనవి చేస్తున్నాం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. పన్నెండు 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు రిలే వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర సమర్పణలో వింటారు. ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी. 2 करोड़ की क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటావాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ఓకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్

0: శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభలో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్బంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

జ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతల్హరి. ఈనాటి ప్రభాతల్హరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అదేవిధంగా ఈరోజు జాతిపిత జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు, కొన్ని మాటలు, పాటలు వింటారు. అంతేకాకుండా భారత ప్రధాని, 2వ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి కూడా కొన్ని మాటలు, పాటలు వింటాం. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ద రేమౌంట్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
5: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
5: ద రేమౌంట్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
6: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకల్ సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
7: శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత హరి కార్యక్రమం. మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విన్నా ఓ సినీ.

0: శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. నిలయంలో సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, రెటినా క్యాటరాక్ట్ సర్జన్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి అనుభవం పొందిన డాక్టర్ నవీన్ నూకల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, జనరల్గా మీరు రెటినా సర్జన్ కాబట్టి ఈరోజు రెటినా పైన కొన్ని క్వశ్చన్ అడుగుదామని నా అభిప్రాయం.
4: తప్పకుండా.
3: అయితే ముఖ్యంగా రెటినాలో ఈ లేజర్ అనేటువంటి పదం వాడతారు.
4: అవును.
3: అయితే ఈ రెటినా లేజర్ ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరము?
4: యా, రెటినా లేజర్ అనేది ఏంటి అంటే, కంటి లోపల ఉన్న రెటినాకు మనం లేజర్ చేస్తాం. లేజర్ ద్వారా లైట్ని పంపించి రెటినా మీద ఫోకస్ చేసేలా చేస్తాం దాన్ని. దాన్ని సింపుల్గా రెటినా లేజర్ అంటాం మనము. అయితే రెటినా లేజర్ ఎందుకు చేస్తాము అంటే, దానికి కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే, మనకు మన బాడీలో కన్ను కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్, అండ్ కంటిలో మనకు ఎస్పెషల్లీ రెటినాలోనే బాడీలోనే ఉన్నట్టుగా అన్ని రకాల బ్లడ్ వెజిల్స్ కంటి లోపల రెటినాలోనే ఉంటాయి. మిగతా మనం కార్నియా లెన్స్ తీసుకుంటే కార్నియాలో కానీ లెన్స్లో కానీ ఏ బ్లడ్ వెజిల్స్ ఉండవు మనకు. రెటినాలోనే బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, రక్తనాళాలన్నీ కూడా. అది డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట రెటినా అన్నది. బాడీ నుంచి మన బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ వస్తుంది, నర్వస్ టిష్యూ కనెక్షన్ ఉంటుంది, ప్లస్ మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కూడా కనెక్షన్ ఉంటుంది. కాబట్టి బాడీలో ఎక్కడైనా మనకు అబ్నార్మాలిటీస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ వచ్చినప్పుడు వాటి తాలూకా మనకు అబ్నార్మాలిటీస్, చేంజెస్ అన్ని కూడా రెటినాలో వస్తుంటాయి. వాటిని మనం డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. ఒకసారి బీపీ వల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ వస్తాయి, అటాక్స్ వస్తాయి కంటికి, వాటిని మనం రెటినల్ వేన్ అక్లూజన్స్ అంటాము. సో ఇట్లా ఎప్పుడైతే బాడీలో ప్రాబ్లమ్స్ ఉండి రెటినా మీద ఎఫెక్ట్ చూపిస్తుందో అప్పుడు రెటినా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఈ రెటినా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఈ కండిషన్స్లో డయాబెటిక్ రెటినోపతి కానీ, లేదంటే రెటినల్ వేన్ అక్లూజన్స్ కానీ, లేదంటే అనీమియా రక్తహీనత వల్ల రెటినా డ్యామేజ్ కావడం, దాన్ని అనీమిక్ రెటినోపతి అంటాము. లేదంటే రేడియేషన్ వల్ల ఏదైనా క్యాన్సర్ ఉండి మనము కంటికి సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు రేడియేషన్ చేసినప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కంటి లోపల రెటినా మీద కూడా పడవచ్చు. ఎందుకంటే రెటినాకి బ్లడ్ సప్లై తగ్గిపోయిందంటే అక్కడ ప్రాబ్లం అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని రేడియేషన్ రెటినోపతి అంటాము. ఇట్లాంటి కండిషన్స్ అన్నింటిలో కూడా ఏమవుతుంది అంటే, కంటి లోపల మనకు స్లోగా అబ్నార్మాలిటీ స్టార్ట్ అవుతుంది. అబ్నార్మాలిటీ స్టార్ట్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై అవడం అనేది తగ్గిపోతుంది కొంచెం. ఆ బ్లడ్ సప్లై అవడం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిపోదు. సో ఇప్పుడు రెటినాకి ఎంత ఆక్సిజన్ కావాలంత అందదు అనమాట, కంప్లీట్ రెటినాకి కావాల్సినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ రెటినాకు ఆక్సిజన్ సప్లైని పెంచలేము మనము. బట్ ఏం చేస్తామంటే, ఉన్న ఆక్సిజన్నే ఇంపార్టెంట్ ఏరియాస్కి సప్లై చేసేలా చేయాలి. అది ఎలా అంటే, లేజర్ ద్వారా సాధ్యమవుతుంది మనకు. సో లేజర్ ఏం చేస్తుందంటే, సింపుల్గా మనకి ఎక్కడైతే ఇంపార్టెంట్ కాదో రెటినాలో, ఆ ఏరియాస్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. అక్కడ డ్యామేజ్ చేయడం వల్ల ఆ సెల్స్కి ఆక్సిజన్ అవసరం ఉండదు. మిగిలిన ఆక్సిజన్ ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి మనకి, ఎస్పెషల్గా సెంట్రల్ రెటినా, మనకు రెటినాలో చూస్తే సెంటర్ పార్ట్లో ఉంటుంది కదా, మ్యాక్లా అంటాం మనము, దాన్ని పోస్టీరియర్ పోల్ అంటాము. ఆ ఏరియా కంపల్సరీగా ఆక్సిజన్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అందుకే మనం ఆ ఏరియాను వదిలిపెట్టి మిగతా ఏరియాస్లో యూజువల్గా డయాబెటిక్ రెటినోపతి ప్రొలిఫరేటివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లేజర్ చేస్తూ ఉంటాం. అది కంప్లీట్ రెటినా చేస్తాం కాబట్టి ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాం దాన్ని. దాన్ని సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే పిఆర్పి లేజర్ అంటాం మనం, ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ లేజర్, పిఆర్పి లేజర్ అంటాం దాన్ని. అది చేయాల్సి ఉంటుంది. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది చేయడం వల్ల పెరిఫెరల్ రెటినాని మనం లేజర్ చేస్తాం అన్నమాట. సెంట్రల్ రెటినాని వదిలేసి పెరిఫెరల్ రెటినాని లేజర్ చేస్తాం. సో తద్వారా ఏమవుతుందంటే, రెటినాకు వచ్చే ఆక్సిజను మన సెంట్రల్ రెటినా సెంటర్ పార్ట్ మెయిన్ కాబట్టి దానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది కాబట్టి అప్పుడు డ్యామేజ్ పెరగకుండా మనం అడ్డుకోవచ్చు. సో అందుకు లేజర్ చేస్తాము. అలాగే రెటినల్ వేన్ అక్లూజన్స్ ఉంటాయి, అప్పుడు అంటే రెటినాలో నర్వ్ బ్లాక్ కావడం అనమాట, బ్లడ్ వెజిల్ బ్లాక్ కావడం వల్ల అక్కడ కూడా ఇష్కిమిక్ ఏరియాస్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కొన్ని ఏరియాస్కి, అప్పుడు కొత్త రక్తనాలు పుట్టడము, బ్లీడింగ్ కావడము ఇవన్నీ అవుతాయి అనమాట. సో అవన్నీ పెరగకుండా ఉండాలంటే మనం లేజర్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకు కూడా మనం లేజర్ చేస్తాము. దాన్ని సెక్టరల్ లేజర్ అంటే మనం అంటే ఒక సెక్టార్లో అంటే ఒక పర్టికులర్ ఏరియాలో రెటినాలో మొత్తం రెటిన మొత్తం కాకుండా ఎక్కడైతే వెజిల్ బ్లాక్ ఉందో దాని ఏరియాస్లోనే మనం లేజర్ చేస్తాం. అది పిఆర్పి లేజరే, కాకపోతే సెక్టోరల్ పిఆర్పి లేజర్ అది. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రెటినాలో ఉన్న ప్రాబ్లం పెరగకుండా మనం ఆపుతున్నాం అనమాట. ఇది
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం,

0: నల్లగుడ్డు దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
2: రెండోది ఏంటంటే మనకు పేషెంట్స్ అడుగుతారనమాట, ఏమని అడుగుతారంటే ఈ లేజర్ చేయడం వల్ల విజన్ ఇంప్రూవ్మెంట్ అవుతుందా అని చెప్పి. సో మేజర్గా మనం లేజర్ చేసేది దేనికోసం అంటే ఆన్గోయింగ్ డ్యామేజ్ని స్టేబుల్ చేయడానికి, అక్కడ ఆపడానికి. డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపుతుంది లేజరు. ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆగినప్పుడు విజన్ అనేది మెయింటైన్ అవుతుంది, కొంచెం పోయిన విజన్ కూడా కొంచెం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది సింపుల్గా మనం పేషెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఫారెస్ట్లో చాలా ట్రీస్ ఉంటాయి కదా, కొన్ని లక్షల ట్రీస్ ఉంటాయి. సడన్గా ఏదైనా మంట అంటుకుంది అనుకోండి ఫారెస్ట్లో, ఏమవుతుంది, చెట్లన్నీ కాలిపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం అప్పుడు, ఎక్స్పాండ్ కాకుండా మనం వాటర్ కొట్టడము, ఫైర్ ఇంజన్ కానీ ఏదో ఒకటి చేస్తాము. సో మనం వాటర్ ఎందుకు కొడుతున్నాం అక్కడ, పెరగకుండా ఉండడానికి, అంటే అన్ని చెట్లు కాలిపోకుండా పోయిన ఎట్లాగో పోతాయి, మిగిలింది పోకుండా మనం కాపాడుతున్నాం. సో ఎగ్జాక్ట్లీ రెటినాలో కూడా ఈ పిఆర్పి లేజర్ అట్లనే పనిచేస్తుంది. డయాబెటిక్ రెటినోపతిలో, ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అది ప్రోగ్రెస్ అవుతుంటుంది కదా, డ్యామేజ్ వల్ల రెటినా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో లేజర్ చేయడం వల్ల ఏంటంటే, లేజర్ వాటర్ లాగా, వాటర్ పోసినట్టు మనము ఆ డ్యామేజ్ని అక్కడనే ఆపడానికి ప్రయత్నం చేస్తుంది లేజర్. అంతేగాని మనం లేజర్ చేయగానే కంప్లీట్గా విజన్ వచ్చేస్తుంది, నార్మల్ అయిపోతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే
3: డ్యామేజ్
2: కరెక్ట్ అందుకే చెప్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు లేజర్ చేస్తే ఇంక అయిపోయింది, నార్మల్ అయిపోతుంది అనుకుంటారు. నార్మల్ కాదు, ఎందుకంటే ఇప్పుడు కాలిపోయిన చెట్లు తిరిగి రావు. సేమ్ ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ కంప్లీట్ అయిపోయిన రెటినా ఏరియా అంతే ఉంటుంది, డ్యామేజే ఉంటుంది. అది మనం లేజర్ చేసి ఏంటంటే ఉన్నది పోకుండా కాపాడడానికి ప్రొటెక్షన్ చేస్తున్నాం మనం. బట్ ఈ లేజర్ చేసినంత మాత్రాన్ని ఒకటే సరిపోదు, మళ్ళీ సిస్టమిక్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, ఈ మూడు ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అవి కంట్రోల్లో ఉన్నప్పుడే మనం చేసే లేజర్ అయినా ఏదైనా కానీ పనిచేస్తుంది మనకు. లేదంటే లేజర్ చేసిన తర్వాత కూడా ఇంకా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ లేజర్స్ అనేవి మన సెక్టోరల్ లేజర్స్, ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ లేజర్స్ ఇవి. ఇవి కాకుండా ఇంకొకటి ఫోకల్ లేజర్ అని ఉంటుంది అనమాట రెటినాలోని. ఫోకల్ లేజర్ అంటే ఏంటంటే, ఎస్పెషల్గా సిఎస్సిఆర్ అంటాం మనము, సెంట్రల్ సీరియస్ కొరియో రెటినోపతి అంటాం డిసీజ్ అది. అందులో కాంతి లోపల నరంలో వాపు వస్తుంది వాళ్ళకి. అందులో ఏంటంటే ఎక్కడైతే లీక్ ఉందో ఆ లీక్ పాయింట్కే మనం లేజర్ చేస్తాం, దానికి అందుకే దాన్ని ఫోకల్ లేజర్ అంటాం. అది ఆ పేషెంట్స్ మాత్రం ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు యూస్ చేస్తాము. ఇవన్నీ మనకు డిసీజెస్లో యూజ్ చేసేవి. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ లేజర్ ఇంకొకటి ఏంటంటే బరాజ్ రెటినల్ లేజర్ అంటాం మనం. బరాజ్ లేజర్ అంటే ఏంటి అంటే, మన కంటి లోపల రెటినాల్లో ఇప్పుడు మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా హై మయోపియా ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే రెటినాలో వీక్ ఏరియాస్, రెటినా హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్ ఫామ్ అయినప్పుడు ఆ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్ వల్ల ఏమవుతుందంటే కంటి లోపలికి, ఆ రెటినా లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఈ హోల్స్ ద్వారా రెటినా మొత్తం డిటాచ్ అయిపోతుంది, ఊడిపోతుంది. దాన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం, రెగ్మటోజీరస్ రెటినల్ డిటాచ్మెంట్. అట్లా రెటినల్ డిటాచ్మెంట్ అయింది అంటే కంప్లీట్ విజన్ లాస్ ఉంటుంది, ఇమీడియట్గా సర్జరీ చేయాలి, అది కూడా కాంప్లెక్స్ సర్జరీ. చేసిన తర్వాత కూడా విజన్ ఎంత వస్తుందని గ్యారంటీగా చెప్పలేం మనం. కాబట్టి ఈ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్, లాటిస్ డిజనరేషన్స్ అంటాము, హార్ష్ టేర్స్ అంటాం, ఇవన్నీ రెటినాలో వచ్చే టేర్స్ అనమాట, హోల్స్ టేర్స్. సో ఇట్లాంటి ఉన్న వాళ్ళకి మనం రెటినా లేజర్ చేస్తాము, దాన్ని బరాజ్ లేజర్ అంటాం మనం. బరాజ్ లేజర్ అంటే ఏంటంటే, ఏవైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ చుట్టూ లేజర్ చేస్తాం మనం 360 degrees, ఒక బ్యారికేడ్ లాగా. అయితే లేజర్ ఇక్కడ పని ఇక్కడ ఎలా చేస్తుంది అంటే, ఆ హోల్ చుట్టూ లేజర్ చేయడం వల్ల హోల్ ఏం క్లోజ్ కాదు, అలానే ఉంటుంది అది. కాకపోతే ఈ వాటర్ ఏదైతే వెళ్ళిపోతుందో లోపలికి, రెటినా లోపలికి, ఆ రెటినా లోపలికి వాటర్ వెళ్ళకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది అన్నమాట. సో అట్లా అడ్డుకోవడం వల్ల ఒక బ్యారికేడ్ లాగా, ఒక బ్యారేజ్ లా, రిజర్వాయర్ బ్యారేజ్ ఉంటాయి కదా, అట్లా ఆపుతుంది వాటర్ని. కాబట్టి దీన్ని బరాజ్ లేజర్ అంటారు. ఎస్, సో అట్లా అది ఆపడం వల్ల మనకు రెటినాలో వీక్ ఏరియాస్ వల్ల రెటినా డిటాచ్మెంట్ కాకుండా ప్రొటెక్షన్ చేయవచ్చు అది. ఇది ఎస్పెషల్గా మైనస్ పవర్ ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మందిలో వస్తుంది, నార్మల్ పేషెంట్స్లో కూడా రావచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ ఎవ్రీ 1 year ఒక్కసారైనా చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే రెటినాలో వీక్ ఏరియాస్, హోల్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా లేదన్నది మనం డ్రాప్స్ వేసి చెక్ చేస్తేనే తెలుస్తుంది. నార్మల్ ఐ చెకప్లో, ఆప్టికల్ షాప్లో చెకప్లో తెలీదు. అది ఎప్పుడైతే ఉండి ఒకవేళ మనం

0: చెక్ చేయలేదనుకోండి రెటినా డిటాచ్మెంట్ అయిపోతుంది. వన్స్ రెటినా డిటాచ్మెంట్ అయిందంటే ఇంకేం చేయలేము, కంప్లీట్ గా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. విట్రెక్టమీ సర్జరీ, దాన్ని రెటినా సర్జరీ అంటాము, అది చేయాల్సి వస్తుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా మనం ఈ లేజర్ చేయించినట్టయితే ఈ చూపు కానీ కంటికి కానీ ఎంతవరకు సేఫ్ అంటారు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి?
0: సో రెటినల్ లేజర్ అనేది చాలా వరకు సేఫ్ లేజర్ అండి, అది దానివల్ల కాంప్లికేషన్స్ అంటూ ఏముండవు. ఓన్లీ చేసేటప్పుడు మాత్రం పేషెంట్ కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ రెటినా లేజర్ ఏదైతే ఉందో ఆ లేజర్ వెళ్ళి రెటినాని హిట్ చేస్తుంది కదా, రెటినాని తగులుతుంటుంది కాబట్టి ఆ లేజర్ స్పార్క్ వల్ల కొంచెం బర్నింగ్ సెన్సేషన్ పెయిన్ లాగా ఫీల్ అవుతారు. బట్ రిలేటివ్గా అదర్వైజ్ ఇది సేఫెస్ట్ ప్రొసీజరే, దానివల్ల ఏం కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. రెగ్యులర్గా మనము ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో చేసుకుంటే చాలా వరకు సేఫ్ ఉంటుంది. అది మన దగ్గర రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది, మన హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా లేజర్ సర్జరీస్, లేజర్స్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాం.
3: అయితే డాక్టర్ గారు, మరి దీని తర్వాత లేజర్ చేసిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే తీసుకోవాల్సిన రెస్ట్ ఏమన్నా సూచనలు ఉన్నాయంటే?
0: ఈ లేజర్ తర్వాత రెగ్యులర్గా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు, ఎందుకంటే సర్జరీ కాదు కాబట్టి సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ అంతే, ఇది డే కేర్ ప్రొసీజరే. ఓపీడీలనే చేసి మనం లేజర్ మిషన్ ఉంటుంది చేసి అందులో చేసి పంపించేస్తాము. దాని తర్వాత రెస్ట్ అట్లా ఏం అవసరం ఉండదు, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, తలస్నానం చేయొచ్చు, అన్ని ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం ఉండవు అన్నమాట. దీనికి ఇది సేఫెస్ట్ అండ్ సింపుల్ ప్రొసీజర్. సో చేసుకున్న తర్వాత రెస్ట్రిక్షన్స్ అటు ఏముండవు కాబట్టి పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు.
3: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు ఈ ముఖ్యంగా రెటినా లేజర్ గురించి మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించినారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462223111.
4: మీరు ఇంతవరకు డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఒక వ్యక్తి, ఒక కర్ర, ఒక సత్యం, ఒక అహింస మార్గం, ఇవే కోట్లాది భారతీయుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపాయి. ఆయనే మహాత్మా గాంధీ. అతనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గుజరాత్లోని పోర్బందర్లో 1869 అక్టోబర్ 2వ తారీఖున జన్మించారు. అయితే స్వాతంత్రోద్యమం 1857 నుంచి 1947 వరకు సాగింది. ఈ జాతీయోద్యమాన్ని మనము 3 దశలుగా చెప్పుకుంటాం. మొదటి దశ మితవాద దశ, 2వది అతివాద దశ, 3వది గాంధీ దశ. ఈ గాంధీ దశలో వివిధ కార్యక్రమాలను చేపట్టి ముందుండి నడిపించిన మహాత్మా గాంధీ గారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన జీవితం మనకు సత్యం, సరళత, శాంతి, సేవ, క్షమ, దయ, అహింస అనే ఉదాత్తమైనటువంటి విలువలను నేర్పుతుంది.

అంతేకాదండి, ఈరోజు మరో మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా జన్మదినం జరుపుకుంటున్నాం. అతనే మన భారత 2వ ప్రధాని. సాదాసీదా జీవితం గడిపిన, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి, నిస్వార్థము, నిరాడంబరత, అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2వ తారీఖున ఉత్తరప్రదేశ్ మొఘల్ సరాయిలో జన్మించారు. ఆయన 2వ ప్రధాని చేస్తున్నటువంటి కాలంలో 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశ సైనికుల కోసం ధైర్యం కల్పించడానికి కోసం దేశానికి ఆహారం పెట్టే రైతులు, దేశ సైనికులు ఎంతో ప్రాధాన్యతను గుర్తు చేస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక పాట విందాం.

అదేవిధంగా ఆరుగాలం కష్టపడి ఎంతో శ్రమనోర్చి తన మన చేతి వేళ్లను ముద్దగా మన నోటికి తీసుకొస్తున్నటువంటి రైతుకు కూడా సలాం చెప్తూ ఈ పాట విందాం.

అయితే మహాత్మా గాంధీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు మరియు విలువలు చాలా ఉన్నాయి. ఆయన చూపిన మార్గం కేవలం భారతదేశ స్వాతంత్రానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి కూడా ఆదర్శప్రాయం కావాలి. అయితే అవి ఆయన నుండి మనం నేర్చుకునే ముఖ్య సూత్రాలు ఇవే. ఒకటి, సత్యం. గాంధీ గారు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని నమ్మారు. తన తప్పులను కూడా దాచకుండా ఒప్పుకునే ఉండే సత్యమే దేవుడని ఆయన నమ్మకం. రెండవది, అహింస. కోపం, హింస ద్వారా ఏ సమస్యను పరిష్కరించలేమని, కేవలం ప్రేమ మరియు శాంతియుత మార్గాల ద్వారా ఎంతటి పెద్ద శత్రువునైనా జయించవచ్చని ఆయన నిరూపించారు. మూడవది, క్రమశిక్షణ మరియు పట్టుదల. అనుకున్న లక్ష్యం కోసం ఎంతటి కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా నిరంతర పట్టుదలతో పోరాడటం ఆయన నుండి మనం నేర్చుకోవాలి. నాలుగవది, సరళమైన జీవితం. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితాన్ని గడపడం, అందరితో సమానంగా కలిసిపోవటం అనేది ఆయన యొక్క ప్రత్యేకత. ఐదవది, స్వయం సమృద్ధి. తన పనులను తానే చేసుకోవడం, స్వదేశీ వస్తువులను వాడడం, నూలు వడకడం వంటి ద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడం, ఇవి మనకు నేర్పారు. ఆరవది, క్షమాగుణం. శత్రువులను ద్వేషించకుండా వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని ఆయన బోధించారు. ఈ ఆరు సూత్రాలు మనం ప్రతి ఒక్కరము మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే దేశం సుసంపన్నంలో కొనసాగుతుంది కదండీ.

శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాదలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఆదివారం ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 8 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అన్ని రకాల కంటి సమస్యలు నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: శ్రోతలు, ఈరోజు జాతిపిత జయంతి మరియు భారత 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా 9 హృదయ రాగాలు ప్రసారమయ్యే కార్యక్రమంలో శ్రోతలు దేశభక్తి పాటలు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. గాంధీజీ దృష్టిలో మహిళలు అబలలు కాదు, బలహీనులు కాదు, మానసికంగా అత్యంత శక్తివంతులు. అహింస, ప్రేమ, ఓర్పు అనేవి మహిళల్లో సహజంగానే ఎక్కువగా ఉంటాయని ఆయన విశ్వసించారు. శాంతియుత పోరాటానికి మహిళలే అత్యంత అర్హులైన సైనికులని ఆయన అనేవారు. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి విద్యాభ్యాసాన్ని నాశనం చేయకూడదని అనేవారు. ఆడపిల్లల విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది అనేవారాయన. అలాగే వరకట్నమును నిషేధించాలన్నారు. మహిళలు కేవలం గృహిణులుగానే పరిమితం కాకుండా దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఈ ప్రబోధ గీతం వినండి.

0: గాంధీజీ కేవలం దేశ స్వాతంత్రం మాత్రమే కాదు, దేశ స్వచ్ఛతను కూడా కోరుకున్నారు. స్వచ్ఛత కోసం స్వయంగా తానే ముందుకు వచ్చి పరిసరాలను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యేవారు. గాంధీజీ ఏం చెప్పినా ముందు తాను ఆచరించిన తర్వాతే మిగిలిన వారికి చెప్పేవారు. ఆయన నివసించిన సబర్మతి ఆశ్రమంలో ఆశ్రమవాసులందరికీ స్వచ్ఛతను పాటించాలని, పేద ధనిక తారతమ్యం లేకుండా జీవించాలని, మత సామరస్యాన్ని పాటించాలని బోధించేవారు. మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛత ఒక కళ, శ్రీమతి డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం వింటారు.
1: మనసు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ మూడు మానవ ప్రగతికి మూలమైనవి, సమాజాభివృద్ధికి ఆధారమైనవి. స్వచ్ఛత అనేది కళాత్మకమైనది, ఇది ఒక మానసికమైన చర్య కూడా, భావానికి సంబంధించింది కూడా. చూడండి, కొంచెం మనలో కానీ మన చుట్టూ కానీ అపరిశుభ్రత అనిపించగానే అసలు మనసున పట్టదు. అదే పరిశుభ్రతలో ఉంటే ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక భావన, ఉల్లాసభరితమైన తేలికైన శాంతి కలుగుతుంది అని పెద్దలంటారు. పరిశుభ్రతలోనే పరమాత్ముడు ఉంటాడు. మన భారతీయ సంస్కృతిలో పరిశుభ్రతకి స్వచ్ఛతకి పెద్దపీట వేశారు. తొలి పొద్దు పొడవగానే వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత ఇంటి పరిశుభ్రత, తర్వాత పరిసరాల పరిశుభ్రత, అనంతరం పనులు చేసుకోవడం. ఊడ్చి అలికి ముగ్గులు వేసిన ఇల్లు, సానుపుచల్లి రంగవల్లులల్లిన వాకిలి, చెత్తాచెదారం లేని వీధులు లక్ష్మీ కళను వెదజల్లుతుంటాయి. అలాంటి స్వచ్ఛత వాతావరణంలో మనిషి మానసిక శారీరక ఆరోగ్యంతో ఉంటాడు. అలాంటి పరిసరాల పరిశుభ్రతలో మనం భాగస్వామ్యం గురించి ఆలోచిద్దాం. సాధారణంగా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తన వరకు తన ఇంటి వరకు పరిశుభ్రత పాటిస్తారు, మిగతా ప్రదేశాలన్నీ తనవి కావు అనే భావనలో ఉంటారు. బహిరంగ ప్రదేశాలు ఇవి కూడా నవి కావు కాబట్టి నేను ఇక్కడ చెత్తను వేయవచ్చు అనే ఆలోచనలోనే ఉంటారు. ఇంటి చెత్తంతా తీసుకెళ్లి మూడు రోడ్ల కూడల్లో వేసి వస్తారు. అది ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అది నాదు కాదు కాబట్టి. బస్టాండ్లు చూడండి, నాది కాదు అనే భావనతో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తారు. ప్రయాణించేటప్పుడు బస్సులో నుండి తినుబండారాలను చెత్తను విసిరివేస్తారు. అంతెందుకు, పవిత్రమైన దేవాలయాల్లో సైతం కొబ్బరి చిప్పలను, ప్రసాదాల దొప్పలను తిన్న ప్రదేశాల్లోనే కొంతమంది వదిలేసి వెళ్తుంటారు. ఇట్లా మనం ఆలోచిస్తూ పోతూ ఉంటే మన ఇల్లు, మన వాకిలి తప్ప మిగతా ప్రదేశం అంతా, పరిసరాలు అంతా నావి కావు అనే భావనలో జీవిస్తుంటారు. కానీ ఆ పరిసరాల అపరిశుభ్రత మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఆ అపరిశుభ్రతను చూసినప్పుడల్లా ఒక మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒళ్ళు, ఇల్లు మాత్రమే కాకుండా పరిసరాల పరిశుభ్రత పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఆ పరిశుభ్రతను ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో పరిశుభ్రత కూడా అంతే అవసరం. పరిశుభ్రమైన పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మనలో ఒక క్రమశిక్షణ, బాధ్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. అసలు స్వచ్ఛత అంటే ఏంటో చూద్దాం. స్వచ్ఛత అంటే చెడు లేనిది, కల్మషం లేనిది, చెత్త లేనిది, పరిశుభ్రమైనది అని అర్థం వస్తుంది. స్వచ్ఛత అంటే కేవలం మన శరీరం, మన ఇల్లు, పాఠశాల, వీధి, గ్రామం, పట్టణం, నీటి వనరులు, ప్రజా ప్రదేశాలు మొత్తంగా కలిసి మనం నివసించే పూర్తి పరిసరాలు, సమాజం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడం అన్నమాట. మొదట వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆలోచిద్దాం. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మన శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉంచుకోవడం. ఇది మంచి ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, చక్కని వ్యక్తిత్వానికి ఎంతో ముఖ్యమైనది. ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయడం, ఉతికిన బట్టలు ధరించడం, పెరిగిన జుట్టు గోర్లు కత్తిరించుకోవడం లాంటివన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రతలో ఉంటాయి. ఇట్లా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడు మనకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. శుభ్రత అనేది ఆరోగ్యానికి తొలిమిట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇల్లు, పాఠశాల, కార్యాలయాలు, వీధులు, గ్రామం, పట్టణం, చుట్టూ ఉన్న ప్రాంతాలను చెత్త, మురికి, దోమలు మరియు వ్యాధికారక క్రీములు లేకుండా శుభ్రంగా ఉంచడం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో అవసరం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. చెత్త బుట్టలో జమ చేసి మున్సిపాలిటీ బండిలో వేయడం లేదా ఊరి బయట ఒక కుప్పగా వేసి ఎరువుగా మార్చుకోవడం చేయాలి. మురుగునీటి కాలువలను చెత్త పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకూడదు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, లేదంటే దోమలు చేరి మనలను రోగాల పాలు చేస్తాయి. చెత్తను కాల్చకూడదు. చెత్త కాల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో చేరి ఆ పొగ అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శ్వాసక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు చెత్త వేయకూడదని భావించినట్లే ఇతరుల ఇంటి ముందు కూడా చెత్త వేయకూడదు. ఇలాంటి సంఘటనలు మనం అక్కడక్కడా చూస్తూ ఉంటాం కదా. మన వాకే శుభ్రంగా ఉంటే సరిపోతుందని చెత్తను పక్క వాకిట్లో వేస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. అపరిశుభ్రత అనేది దాని వలన వచ్చినటువంటి పర్యవసానాలు మన వరకు వస్తాయని ఆలోచించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రత ఎంతో అవసరం. మన చేతులను భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రమైన నీటిని తాగాలి. ఆహారాన్ని కప్పి ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలి. చెత్త పేరుకుపోతే ఈగలు, దోమలు వంటి వాటి సంఖ్య పెరిగి అవకాశం ఉంటుంది. అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన భాగం. పరిశుభ్రతను నిర్వహించడం కూడా ఒక కళ. మన ఇళ్లలో ప్రతిరోజు వివిధ రకాల చెత్త ఉత్పత్తి అవుతుంది. దానిని ఒకే చోట పడేయకుండా తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసుకోవాలి. కూరగాయలు, పండ్ల తొక్కలు, ఆహార పదార్థాల అవశేషాలు వంటి వాటిని తడి చెత్తగా వేరు చేయవచ్చు. కాగితం, గాజు, లోహాలు, రీసైక్లింగ్ చేయగల పదార్థాలను పొడి చెత్తగా వేరు చేయవచ్చు. తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటి ముందు టెర్రస్ పైన కుండీలు ఏర్పాటు చేసుకుని ఈ తడి చెత్త వేస్తూ చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు. రసాయన పదార్థాలు లేని కూరగాయలు కూడా మనకు దొరుకుతాయి. మనకు అలాగే కంటికి చూడడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. వంటింటి వేస్టేజ్ ఒక బలమైన ఎరువు మొక్కలకి. చూడండి, వ్యర్థాలను సృష్టించడం చాలా సులభం. తీసుకెళ్లి వీటిని బయటపడేయడం ఇంకా సులభం. చెత్తను బెస్ట్గా ఎలా మార్చవచ్చో నేర్చుకోవాలి. చెత్తను కూడా ఉపయోగకరమైన వనరుగా మార్చుకోవచ్చు మనం. పొడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చక్కగా మున్సిపాలిటీ వారి బండిలో వేస్తే మన వీధి అందంగా శుభ్రంగా కనబడుతుంది. చెత్తలేని ప్రదేశాలను చూసినప్పుడు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ దృక్కోణం కలుగుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం మానుకోవాలి. చెత్తను చూసినప్పుడు కలిగే చిరాకు మన దైనందిక కార్యకలాపాలపై పడి మానసికంగా డిస్టర్బ్ అవుతుంటాం. కాబట్టి చెత్తలేని జీవితాన్ని అలవాటు చేసుకుందాం. ఇకపోతే పంచభూతాలను వణికిస్తున్న మరో భూతం ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకూడదని తెలియనిది ఎవరికి? అయినా ప్లాస్టిక్ లేనిదే నిత్య జీవితం గడవడం లేదు. మనం మార్కెట్కి వెళ్తే ఎన్ని వస్తువులు, ఎన్ని కూరగాయలు తెస్తామో అన్ని ప్లాస్టిక్ సంచుల్ని ఇంటికి మోసుకువస్తాం. మళ్లీ అంతే వేగంగా బయటకు విసిరిపారేస్తాం. కానీ ఆ ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద కారణం అనేది సూక్ష్మంగా మనం ఎందుకు ఆలోచించడం లేదు? ఈ విషయాలన్నీ మనకు తెలిసినప్పటికీ అబ్బా ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటూ చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. కానీ దీని పట్ల శ్రద్ధ వహించడం మన బాధ్యత. మానవ లక్షణం కూడా. ప్లాస్టిక్ను తగ్గిద్దాం. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. బట్ట సంచులు, పునర్వినియోగ సంచులు ఉపయోగించడం మనం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, ఇతర వస్తువులను విచ్చలవిడిగా పడేయకూడదు. ప్లాస్టిక్ తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి. ఒక్కరు తన ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అతని ద్వారా ఒక కుటుంబం, ఒక సమాజం కూడా మారే అవకాశం ఉంటుంది. స్వచ్ఛత మన బాధ్యత. స్వచ్ఛత కేవలం ప్రభుత్వం లేదా పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత కాదు, అది ప్రతి పౌరుడి బాధ్యత. ఎవరో వచ్చి శుభ్రం చేస్తారు అనే చెత్త ఆలోచన మానుకొని బదులుగా నేను చెత్త వేయను, నా పరిసరాలను నేను శుభ్రంగా ఉంచుతాను అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. శుభ్రతకు స్త్రీలు మాత్రమే బాధ్యులు అని అనుకోవద్దు. శుభ్రత అనగానే ఇది ఆడవాళ్లు చూసుకుంటారులే అనే నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు. ఇది సామాజిక బాధ్యత. శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఇది నా పని, ఇది నీ పని అని అనుకోకుండా ప్రతిరోజు పనులలో భాగంగా స్వచ్ఛతకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కర్మాగారాలు, వస్తు ఉత్పత్తి ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇట్లా పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన అందరి ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతాం. కర్మాగారాల నుండి వెలువడే వ్యర్థాలను నివాస ప్రాంతానికి చాలా దూరంగా వెళ్లేలా చూడాలి. పదార్థాలు ఉత్పత్తి ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. పరిశుభ్రతకు మహాత్మాగాంధీజీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దృష్టిలో స్వాతంత్రంతో పాటు పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమైనది. గాంధీజీ ప్రజలకు స్వయంగా పరిశుభ్రత పాటించాలని, తమ పరిసరాలను తామే శుభ్రం చేసుకోవాలని సందేశమిచ్చారు. అందుకే గాంధీజీ జయంతి అయిన అక్టోబర్2న దేశవ్యాప్తంగా స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే. స్వచ్ఛత పట్ల గాంధీగారి ఆలోచనలు ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. మహాత్మాగాంధీజీ దృష్టిలో స్వచ్ఛత అనేది కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిగత, గృహ, సామాజిక మరియు మానసిక పరిశుభ్రతల సమ్మేళనం. ఆయన స్వతంత్ర ఉద్యమంతో పాటు పారిశుద్ధ్యాన్ని కూడా ఒక ప్రజా ఉద్యమంగా భావించారు. స్వచ్ఛతే దైవత్వానికి దగ్గరగా ఉంటుంది. శరీరం, మనస్సు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు సాధ్యమని ఆయన భావించారు. ప్రతి ఒక్కరూ తన పరిశుభ్రతకు తామే బాధ్యత వహించాలి అనే గాంధీజీ భావన ప్రకారం శుభ్రపరిచే పనిని ఒక వర్గం వారు లేదా పారిశుద్ధ్య కార్మికులకే పరిమితం చేయకూడదు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అవసరం. ఇల్లు శుభ్రంగా ఉంచి వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను మురికిగా వదిలేయడం సరైన పరిశుభ్రత కాదని గాంధీజీ గారు స్పష్టం చేశారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి. ఒక సమాజం పారిశుద్ధ్య స్థాయిని అంచనా వేయడానికి మరుగుదొడ్ల పరిస్థితి ముఖ్యమైన ప్రమాణమని గాంధీజీ గారు పేర్కొన్నారు. స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యం అవసరం. కేవలం మున్సిపాలిటీలు లేదా ప్రభుత్వ సంస్థలపై ఆధారపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యలోనే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల విద్యలో మొదటి పాఠాలలో ఒకటి పరిశుభ్రత గురించి పెట్టాలని గాంధీజీ గారు భావించారు. స్వచ్ఛతకు ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వలన అనేక వ్యాధులకు కారణమవుతుందని ఆయన ప్రజలకు వివరించారు. స్వచ్ఛత హి సేవ అన్నారు. స్వచ్ఛత హి సేవ అన్న నినాదం మన జీవన నాదం కావాలి. స్వచ్ఛత హి సేవ అంటే పరిశుభ్రతే సేవ అని అర్థం. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పనిచేయాలనే సందేశాన్ని అందించే జాతీయ స్థాయి స్వచ్ఛతా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ప్రజలను స్వచ్ఛత పట్ల చైతన్యవంతులు చేయడం, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహనను పెంచడం, చెత్త వేయకూడదు, చెత్త వేయనివ్వకూడదు అనే భావనను పెంపొందించడం, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించడం, స్వచ్ఛతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చడం ఈ స్వచ్ఛత హి సేవ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఇది సాధారణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్తో ముగుస్తుంది. స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్, ఇది మన లక్ష్యం కావాలి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేకుండా సంపూర్ణ స్వచ్ఛత సాధ్యం కాదు. మనం మన బాధ్యత నిర్వర్తించినప్పుడే స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ స్వచ్ఛతా దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. నేను చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయను. నా ఇల్లు, నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తాను. ప్లాస్టిక్ని వాడను. నీటిని కలుషితం చేయను. ఇతరులకు కూడా స్వచ్ఛతపై అవగాహన కలిగిస్తాను. స్వచ్ఛమైన భారతదేశ నిర్మాణంలో నా వంతు బాధ్యత నిర్వహిస్తాను. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, స్వచ్ఛత ఒకరోజు కార్యక్రమం కాదు, వారోత్సవాలు కూడా కావు. ఇది జీవితాంతం పాటించాల్సినటువంటి ఒక మంచి అలవాటు, మానవ లక్షణం. మన ఇల్లు శుభ్రంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మన గ్రామం పట్టణం శుభ్రంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. మన దేశం పరిశుభ్రంగా ఉంటే భారతదేశం మరింత ఆరోగ్యవంతంగా అందంగా మారుతుంది. అందరం కలిసి స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకుందాం.
0: మీరింతవరకు స్వచ్ఛత ఒక కళ, శ్రీమతి డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ దేశభక్తి గీతం వినండి.

మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో స్వచ్ఛత ఒక కళ డి శారదా హనుమాన్లు గారిచే ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ డి నిర్మల గారు.

మనం ఇంతకుముందు కార్యక్రమంలో మహాత్మా గాంధీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు విలువలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటిలో మీరు మన జీవితానికి మీ జీవితానికి ఏవి అన్వయించుకుంటే బాగుంటుంది, ఏవి ఆచరిస్తారు అని మీ అభిప్రాయాన్ని వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా మా నంబర్కి పంపించండి 8462245066.

ఆ 6 సూత్రాలు సత్యం, అహింస, క్రమశిక్షణ మరియు పట్టుదల, సరళమైన జీవితం, స్వయం సమృద్ధి, క్షమాగుణం. ఈ 6 సూత్రాలు మన జీవితానికి అన్వయించుకుంటే అందులో మీరు ఏది ఆచరిస్తారు అని మీ అభిప్రాయాన్ని వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా పంపించండి. ఈ హృదయరాగాలు కార్యక్రమంలో

శ్రోతలకు మరొకసారి తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ విలువలు, సూత్రాలు, సత్యం, అహింస, క్రమశిక్షణ, సరళమైన జీవితం, స్వయం సమృద్ధి, క్షమాగుణం, ఈ 6 సూత్రాలలో మన జీవితానికి అన్వయించుకుంటే అందులో మీరు ఏది ఆచరిస్తారు అనే మీ అభిప్రాయాన్ని మా వాట్సాప్ రిక్వెస్ట్గా 8462245066 నంబర్కి రిక్వెస్ట్ పంపించండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 9 గంటలు. హృదయం అనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

మహాత్మా గాంధీ 6 సూత్రాలు మన జీవితంలో అన్వయించుకుంటే అందులో మనం ఏది ఆచరిస్తాం అనే మీ అభిప్రాయాన్ని వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా పంపించండి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్లే ముందు మరోసారి అవి: సత్యం, అహింస, క్రమశిక్షణ మరియు పట్టుదల, సరళమైన జీవితం, స్వయం సమృద్ధి, క్షమాగుణం. ఈ 6 సూత్రాలలో మీరు ఏది ఆచరిస్తారో మీ అభిప్రాయం ద్వారా మాకు తెలియజేయండి.

వాట్సాప్ రిక్వెస్ట్ చాలా మంది తమ యొక్క ప్రతిస్పందన పంపిస్తున్నారు. అయితే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ వారు కోరుతున్నవారు శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, భవజ్ఞ, ఆదిత్య, శర్వాణి. వీరేం చెప్తున్నారంటే వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, నేను చేసింది తప్పు అని తప్పును ఒప్పుకోవడం చాలా మంచి విషయం అంటున్నారు నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి ఈ శ్రోతలు. వారందరి కోసం కోడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి ఈ పాట

0: ಅದವು.
1: ಬಾಬುಜಿ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಡೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್,
0: ಖಲೀಲ್ವಾಡಿ, ನಿಜಾಮಾಬಾದ್.
2: ಮೀ ಕಂಠಿ ಸಮಸ್ಯೆಲಕ್ಕೂ ಲಕ್ಷಣ ಕಂಠಿ ಹಾಸ್ಪಿಟಲ್,
1: ಡಾಕ್ಟರ್ ಕಾರಂಪುರಿ ಶ್ರೀನಿವಾಸ್, ಎಂಬಿಬಿಎಸ್, ಎಂಎಸ್ ಆಪ್ಥಾಲ್ ಟಾಪಿಕಲ್ ಫಾಕಲ್ ಸರ್ಜನ್.
2: ತೇಜ ಹಾಸ್ಪಿಟಲ್ ದಗ್ಗರ ದ್ವಾರಕ ನಗರ್, ನಿಜಾಮಾಬಾದ್.
1: ಸೆಲ್ 8639345694.
0: ಪ್ರತಿ ಗುರುವಾರಂ ಉಚಿತ ಓಪಿ,
1: ಅನ್ನಿ ರಕಾಲ ಹೆಲ್ತ್ ಇನ್ಸೂರೆನ್ಸ್, ಇಎಚ್ಎಸ್, ಕ್ಯಾಶ್ ಲೆಸ್ ಸೌಕರ್ಯ ಕಲದು. ಡಾಕ್ಟರ್ ಸೀನು ನಾಯಕ್,
0: ಎತ್ತು, ವಂಕರಪಲ್ಲು, ಕ್ಲಿಪ್ಸ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್, ಇಂಕಾ ಇಂಪ್ಲಾಂಟ್ಸ್, ಅನ್ನಿ ರಕಾಲ ದಂತ ಸಮಸ್ಯೆಲಕ್ಕೂ ಡಾಕ್ಟರ್ ಸೀನು ನಾಯಕ್ ಡೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್,
1: ಖಲೀಲ್ವಾಡಿ, ನಿಜಾಮಾಬಾದ್.
0: ಸೆಲ್ 7799090905. ಅಬ್ಬಾ, ಪಂಟಿ ನೊಪ್ಪಿ.
1: ದಂತ ಸಮಸ್ಯೆಲಕ್ಕೂ ಡೆಂಟಲ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ರಾಜಶೇಖರ್ ಜಮಾಲ್ಪುರ್ ಉಂಡಾಗ ಏಲ ಆ ಬಾಧ.
0: ತೆಲಂಗಾಣ ಡೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್,
1: ಖಲೀಲ್ವಾಡಿ, ನಿಜಾಮಾಬಾದ್.
0: ಸೆಲ್ 9912317190.
1: ಸನ್ರೈಸ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್,
0: ಆರ್ಥೋಪೆಡಿಕ್, ಎಂಡೋಕ್ರೈನಾಲಜಿ, ಕಾರ್ಡಿಯಾಲಜಿ, ನ್ಯೂರೋ, ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ, ಯೂರಾಲಜಿ, ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
1: ಇಂಕಾ ಜನರಲ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜರಿ, ಡೆಂಟಲ್ ಫಿಸಿಯೋಥೆರಪಿ, ರೇಡಿಯಾಲಜಿ, ಅನ್ನಿ ಒಕೆ ಚೋಟ.
0: 24 ಗಂಟಲು ಅತ್ಯವಸರ ಸೇವೆಲು.
1: NABH ಗುರುತಿಂಪು.
0: ಸನ್ರೈಸ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಖಲೀಲ್ವಾಡಿ, ನಿಜಾಮಾಬಾದ್.
3: ಎಲ್ಐಸಿ ಬಾರಿ ಟರ್ಮ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಪ್ಲಾನ್ ಜೀವನ ರಕ್ಷಾ. ಮೀ ಸಂತೋಷಾಲನ್ನು ಸುರಕ್ಷಿತಂಗಾ ಉಂಚುಕೊಂಡಿ. ಮಹಿಳೆಯಕು ಪ್ರತ್ಯೇಕಮೈನ ಪ್ರೀಮಿಯಂ ರೇಟ್ಲು, ಬೀಮಾ ರಕ್ಷಣತೋ ಪಾಟು మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ಸನ್ರೈಸ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್,
0: ಆರ್ಥೋಪೆಡಿಕ್, ಎಂಡೋಕ್ರೈನಾಲಜಿ, ಕಾರ್ಡಿಯಾಲಜಿ, ನ್ಯೂರೋ, ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ, ಯೂರಾಲಜಿ, ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
1: ಇಂಕಾ ಜನರಲ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜರಿ, ಡೆಂಟಲ್ ಫಿಸಿಯೋಥೆರಪಿ, ರೇಡಿಯಾಲಜಿ, ಅನ್ನಿ ಒಕೆ ಚೋಟ.
0: 24 ಗಂಟಲು ಅತ್ಯವಸರ ಸೇವೆಲು.
1: NABH ಗುರುತಿಂಪು.
0: ಸನ್ರೈಸ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಖಲೀಲ್ವಾಡಿ, ನಿಜಾಮಾಬಾದ್. ದ ರೇಮೋಂಡ್ ಶೋ.
1: ದಸರಾ, ದೀಪಾವಳಿ, ಕ್ರಿಸ್ಮಸ್ ಪಂಡಗಲಕು
0: ರೆಡಿಮೇಡ್ ಶೂಟಿಂಗ್ಸ್, ಶರ್ಟಿಂಗ್ಸ್, ಫ್ಯಾಬ್ರಿಕ್ಸ್ ಮರಿಯು ಕಸ್ಟಮ್ ಟೈಲರಿಂಗ್ ಸರ್ವಿಸಸ್.
1: ಏಕೈಕ ಕಂಪನಿ ಶೋರೂಮ್
0: ದ ರೇಮೋಂಡ್ ಶೋ,
1: ಹೋಟೆಲ್ ವಂಶಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್, ಪುಲಾಂಗ್ ಕ್ರಾಸ್ ರೋಡ್, ನಿಜಾಮಾಬಾದ್.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్క్రీన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేడి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ಜೈವಾರು ಪ್ರಧಾನ ಎನ್ನಿಕಲ ಅಧಿಕಾರಿ, ತೆಲಂಗಾಣ.
4: ಬುಮನ, ಇಲ್ಲ ರೇಡಿಯೋಲೋ ಒಕ ಬಿಸ್ನೆಸ್ ಆಡ್ ವಿನ್ನಾ, ಮರಿ ನೇನ್ ಗಿಟ್ಲ ಚಿನ್ನ ಆಡ್ ಇದ್ದಾವ ಅನ್ಕುಂಟುನಾ, ಮರಿ ಗಾ ಆಡ್ ಎಟ್ಲ ಇಯ್ಯಾಲ್ನೋ ಜರ ಜಪ್ತಾವಾ?
1: ಅನ್ನ, ನುವೇಂ ಫಿಕರ್ ಜೇಕು, ಮೈ ಹೂನಾ, ನೀ ವಾಯ್ಸ್ ತೋ ಮೀ ವ್ಯಾಪಾರಮು, ಶಾಪ್ ಪೇರು, ಗಲ್ಲಿ, ನೀ ಫೋನ್ ನಂಬರ್ ತೋ ಒಕ ವಾಯ್ಸ್ ರಿಕಾರ್ಡ್ ಪಂಪು ಚಾಲು. ಇಕ ಮನ ರೇಡಿಯೋಲೋ ಎಲ್ಲ ಪ್ರಸಾರಂ ಚೇಯಾಲೋ గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
1: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490404780.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై హృదయరాగల కార్యక్రమం. మనం ఇందాక ఒక టాస్క్ తీసుకున్నాం కదా, శ్రోతల యొక్క ప్రతిస్పందన చాలా బాగుంది. అయితే నిర్మల్ జిల్లా తానూరు మండలం నుంచి రమేష్, శంకర్, సులోచన, అనసూయ, జ్ఞానేశ్వర్, రవి, యోగేష్ వారు చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, వీలైనంత వరకు సాయం చేయాలి, మానవ సేవే మాధవ సేవ అని, మరియు అబద్ధం ఆడకూడదు అని చెప్తున్నారు. అయితే వారందరి కోసం ఖుషీ చిత్రం నుంచి

0: పాట విన్నారు శ్రోతలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
6: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
7: దసరా పండక్కి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059, కసబ్ గలీ, నిజామాబాద్.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నేను నా దేశం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ ఇంకా వారి మిత్రబృందం అందరి కోసం ఈ పాట కోరుతున్నారు. అయితే నమస్కారం మేడం, స్వాతంత్ర సమరయోధులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మరియు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మా కోసం ఈ పాట వినిపించండి అంటూ తెలియజేశారు. సరేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: ఈ పాటను వినిపించమని కోరిన శ్రోత వారి యొక్క అభిప్రాయాన్ని పంపించారు, సత్యమే పలకవలను అసత్యం ఆడరాదు అని. థ్యాంక్ యూ అండి మీకు అందరికీ కూడా. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

కార్యక్రమంలో మరొక శ్రోత తన అభిప్రాయాన్ని పంపించారండి. చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు. ఎప్పటికైనా నీతి నిజాయితీ అవసరం, అవే అంతిమంగా విజయాన్ని సాధిస్తాయి అని అంటూ, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ సాయి, రిత్విక్, పండు వీరందరి కోసం ఈ పాట వినిపించుతున్నాము.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.
1: ఎఫ్ఎం 103.2 MHz పై ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
0: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: ద రేమండ్ షాప్,
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
3: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా వాట్సాప్ ద్వారా, మా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా కోరుకుంటున్న పాట హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సిఎం రోడ్, ఆటో నగర్, నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగర్ పర్వీన్, హుదయ్ బాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత, వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

హృదయరాగాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వెలుగు నీడలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి, రాజ్కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. మీకు నచ్చిన పాట మా హృదయ రాగాల కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బద్రి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట కలర్ ఫోటో చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరొక దీక్షణాల్లో వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అందాక విందాం ఇదే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. రాజధాని ఢిల్లీలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తదితరులు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎల్నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, తగినంత విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ప్రపంచస్థాయి సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరులో 2,03,521 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14.7% వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్ధిని సింగరేణి సంస్థ చైర్మన్ ఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సంస్థ 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా ఈసారి 4% వృద్ధితో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లో ఉంటాయని, సవరించిన మూల్యాంకన విధానంలో భాగంగా ఇంటర్ తొలి ఏడాది ఇంటర్నల్ అసెస్మెంట్కు 20%, థియరీ పరీక్షకు 80% మార్కులు కేటాయించినట్లు బోర్డు తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. అంకిత్ భకట్, కుంకుమ్ మొహద్ కృతిలతో కూడిన భారత త్రయం ఈ పతకం గెలిచింది. రాష్ట్రంలో రాగుల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పది గంటల మూడు నిమిషాలు దాటి 45 సెకండ్లైంది స్టూడియో క్లాక్ లో. ప్రతిరోజు కొత్తదే, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే అంటారు కదా. ఎస్, ఏ రోజుకు ఆ రోజు సరికొత్త, ఏ రోజుకు ఆ రోజు ఒక ప్రయోగం, ఏ రోజుకు ఆ రోజు ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అవునా? మరి మనం ఇద్దరు లేవగానే ఫస్ట్, వెరీ వెరీ ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? హోమ్ మేకర్స్కి అయితే ఇవాళ ఏం ప్రిపేర్ చేయాలి, లేదు జాబ్ హోల్డర్స్కి అయితే ఇవాళ టాస్క్లు ఏమున్నాయి, లేదు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇవాళ నేను ఎక్కడైనా వెళ్ళి చూపించుకోవాలా, హెల్త్ బాల్, ఇలాంటివన్నీ అంటే ఎక్కువ మనం చేసే పనుల గురించో, లేకపోతే మనకున్న డెఫిసిట్స్ గురించో, లేకపోతే మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించో, దేని గురించో ఆలోచిస్తాం ఇమ్మీడియట్గా. అంటే ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ యాక్చువల్లీ ఇలాంటివన్నీ ఆలోచించడం. బిఫోర్ దాట్ ఇవన్నీ ఆలోచనకు వచ్చే ముందు హౌఎవర్ లేచిన వెంటనే జస్ట్ ఆ రెండు చేతులు చూసుకుని నమస్కారం చేసుకుంటాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ లేచిన వెంటనే వెరీ ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని అందరూ చేస్తాం, జస్ట్ అంతే. ఒక్కసారి గాడ్కి కానీ లేకపోతే యూనివర్స్కి థ్యాంక్స్, ఒక్క థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ ఎల్స్ యూనివర్స్. ఎందుకంటే ఎంతోమంది ఆ క్షణంలో, అంటే నిన్నటి రోజున రోజున వరల్డ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలామంది ఏమైనా క్రైసిస్ జరిగి ఉండొచ్చు, డైలీ చూస్తున్నాం మనం న్యూస్లో ఏం జరుగుతుంది ఏంటి అని. బట్ ఇవాళ మనం లేచి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మరి ఇవాళ ఇంకొక డేకు మనం వెల్కమ్ చెప్తున్నా అంటే యూఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ కృతజ్ఞత భావంతో ప్రతిరోజుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ థ్యాంక్ఫుల్నెస్, ఆ పాజిటివ్ థాట్ అనేది ఎంటైర్ డే మనల్ని మూవ్ అవ్వడానికి ఇస్తుంది. సో అలాంటప్పుడు మార్నింగ్ మస్తీనే కాదు, రోజంతా మస్తీనే ఉంటుంది కదా. మరి మీరు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. సూపర్ హిట్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే వినేద్దాం రగడ మూవీ నుండి కార్తీక్ గీతా మాధురి పాడిన పాట, రామజోగేశ్వర శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మార్నింగ్ లేవగానే మనకు ఏదైతే థాట్ వస్తుందో డే అంతా అలానే ఉంటుంది అని ఒక అనాలిసిస్ ప్రకారంగా ఉంటుంది అట. నాకు ఖచ్చితంగా తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ అన్ అనాలిసిస్ అగైన్. సో హ్యాపీగా నిద్రలేసాను అనుకోండి, ఎస్ ఇవాళంతా నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని. కొంచెం బిజీగా అనుకున్నాను అనుకోండి, అంటే ఫిష్ ఎండ్ ఆఫ్ థింగ్ ఉంది అనుకోండి, ఇవాళ ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని ఆ మెస్అప్ అనే థాట్తో లేసారు అనుకోండి, డే అంతా అలా ఉంటుంది అని అంటారు. అంటే అదొక పర్సెప్షన్ మాత్రమే, జస్ట్ మన థాట్స్ ఎలా ఉంటే మన డే అంతా అలానే ఉంటుంది. సో డే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాపీ మూడ్తో స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే డేలో మొత్తం

ఈవినింగ్ మనం అంటే నైట్ పడుకునే టైంలో ఖచ్చితంగా ఇవాళ ఒక్కసారనే ఏం చేస్తాం అనేది గుర్తు చేసుకుంటాం కదా. ఇవాళ మార్నింగ్ ఆ పని చేశాను, ఆఫ్టర్నూన్ వీళ్ళని కలిశాను, ఈరోజు ఈవినింగ్ కదా నేను చేయాలనుకున్న పని అయిపోయింది. సో ఇలా అనాలిసిస్ మనకు మనం చేసుకుంటాం. ఈ ఈ అంటే ఈ థ్రెడ్ ఆఫ్ వర్క్లు అన్నిట్లోనూ ఒక్కసారి ఏమనుకుంటామంటే అబ్బా ఇవాళ నేను నిన్నటికన్నా ఇవాళ హ్యాపీగా ఉన్నానబ్బా అనే థాట్ ఖచ్చితంగా, అంటే హ్యాపీ మూమెంట్స్ని మనం ఖచ్చితంగా రీకలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఎవ్రీ మూమెంట్ని లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అప్పుడే లైఫ్ అలా హ్యాపీ హ్యాపీగా ముందరికెళ్ళింది. మరి ఇప్పుడైతే వినేద్దాం ఆరెంజ్ మూవీ నుండి నరేష్ అయ్యర్ పాడిన పాట వినేద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో 10:18 దాటి 18 సెకండ్లు అయింది. ఇప్పుడైతే వినిద్దాం మిరపకాయ మూవీ నుండి రాహుల్ నంబియార్ చిత్ర పాడిన పాట భాస్కర్ భట్ల గేయ రచన ఎస్ఎస్ థామన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: విన్న పాట బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడింది. చంద్రబోస్ గేయ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:36 దాటి 10 సెకండ్ అయింది వీబీ క్లాక్ లో. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినేద్దాం వండర్ఫుల్ సాంగ్. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కోసం ఎమ్మెల్యే కార్తికేయ అనిత పాడిన పాట బాలాజీ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో.

ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

మార్నింగ్ మస్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 10 గంటలు దాటి 47 నిమిషాలు. మరి ఇప్పుడు వినేద్దాం బలి బలి మొగడివై. ఈ సినిమాలో నాని లాజిన్ సచిన్ వారియర్ పాడిన రామచోదేశాస్త్రి గీతం సంగీతం అందించారు గోపీసుందర్.

పగటి వేళ చందమామ అయితే ఎదురైందో లేదో తెలియదు, కానీ మరి ట్రెండింగ్ అయితే ఫాలో అయిపోతుంది. వివిధ భారతి, వివిధ భారతిని మీ అందరూ ఫాలో అవుతారు, ఆ విషయం మాకు తెలుసు. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒక మంచి పాట మనందరి కోసం, ద పారడైస్. ఈ సినిమాలో అద్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన కాసర్ల శ్యామ్ గీతం.

అల్లా విజిల్స్ వినిపిస్తూనే ఉండాలి, వివిధ భారతి వింటూ ఉంటే ఆనందం ఎప్పుడు మీ వెంటే ఉండాలి. మరి ఇప్పుడు వినేద్దాము శ్రీనివాస మంగపురం. ఈ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన స్మారక ప్రదేశం విజయఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 4 గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఓటరు నమోదులో భాగంగా ఒకేసారి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించకూడదని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును విడిగా స్వీకరించి పరిశీలించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలోని వయోధికుల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలను పంపించామని, అనుమతి రాగానే చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నారు. మిడ్ మానేరులోని గోదావరి నీళ్లతో నిరంతరం ఎత్తిపోతలు చేపట్టి రంగనాయక సాగర్ రిజర్వాయర్ను నింపాలని మాజీ మంత్రి

0: విశ్వ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో వైద్య విద్య సంచాలక విభాగం డిఎంఈ పరిధిలోని బోధనాస్పత్రుల్లో 240 మంది వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించారు. మహిళల 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లినా 5 సున్నా తేడాతో చైనా బాక్సర్ జీయి బావోపై ఏకపక్ష విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అనుకూర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు ఉంటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3:35 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఫ్రైడే మార్నింగ్ షోకి రెండో హో అంటూ ఆహ్వానిస్తోంది ఆత్మీయంగా వివిధ భారతి. మరి ఈ రోజు నుంచి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్ మన గుర్తుకొస్తున్నాయిలో ప్రతి శుక్రవారం మీకోసం అందంగా ముస్తాబయి వచ్చేసింది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం సగటు మధ్యతరగతి జీవితాలకు బతుకువెతలకు అద్దం పట్టే చిత్రం. 1955లో విడుదలైన ఒక క్లాసిక్ చిత్రం నుంచి ప్రేరణ పొందిన చిత్రం ఇది. పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది మాత్రమే కాదు, రెండు కుటుంబాల కష్టమ్స్ ప్లస్ సుఖమ్స్ అనే సున్నితంగా నిజాయితీగా మనకి మన కథను వెండి తెరపై చూపించిన ఒక క్లాసిక్. ఇంటికి ఏంటో సినిమా, ఒక పాట వినిపిస్తాను, అందులో దాక్కున్న క్లీన్ తోటి మీ అందరూ గెస్ చేసేయండి.

శుక్రవారం మార్నింగ్ షో, ఫ్రైడే మార్నింగ్ షో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా బాపు రమణీయం మనల్ని పలకరిస్తోంది తెలుగుతనంతో తొణికిసలాడుతూ. వందేళ్ల వేడుకకు మూడు ముళ్లతో పునాది పడుతుందని, అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అంటూ పది కాలాల పాటు గుర్తుండిపోయే పెళ్లి పాటతో ఆరుద్ర అందించిన శ్రీరస్తు శుభమస్తు అంటూ తెరిచేద్దామా ఈ పెళ్లి పుస్తకం.

0: ఈ రోజు గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. బారడేసి కళ్ళు, చారడేసి జడ. చూసారా, మీతో మాట్లాడుతూ నేను కూడా పప్పులో కాలు వేసేస్తున్నాను. చారడేసి కళ్ళు, బారడేసి జడ. అది మరి పాట వింటూ అలా నేను మైమర్చిపోయాను. కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాత, సేనేషు రంభ అన్న మాటలకు నిలువెత్తు రూపం ఈ బాపు బొమ్మ సత్యభామ. భర్తను ప్రేమతో లాలిస్తుంది, అవసరం వస్తే కోపంతో జాడిస్తుంది. అది ద మ్యాటర్ అని విపులంగా ప్రేమగా వ్యక్తీకరిస్తుంది కూడా. అసూయతో ఉడుక్కుంటుంది, ఏడుస్తుంది కూడా, కాని అది కూడా భర్త మీద ప్రేమతోనే. మరి దివ్యవాణికి హీరోయిన్ గా ఇది తొలి చిత్రం. అవకాశం ఎలా వరించింది?
1: దీని మీద ఆటోగ్రాఫ్

0: அம்முக்குட்டி. நீ கோபம் வச்சிந்தி, கண்ணீர்லு கதிலே, நாக்கு கர்வங்க உண்டி. இந்த கட்டி பெள்ளாம் தொருக்கினந்துக்கு. இந்த மன்சி பிரண்டுனு காதனி, நேனு மரோ பிலக்கேச் சூசினா, ஒக்க வேளத் சூசதே, நவ்விதே, சேக்கேண்டிஸ்தே, அது நான் உஜ்சோக தர்மம் நீக்கு தெலிதா. குண்டல்லு கூடு கட்டுக்குண்ண பிரேமனி, சீடிக்கி மாடிக்கி பைடி செப்புக்குண்டாமா? அம்மு குட்டி, பெள்ளன்டி, பாலல்லோ பாலலா கல்சி போடம். பஞ்சதாரலா கரிகு போடும். பெள்ளன்டே நம்மக்கும். ஆ நம்மக்கும் திருகுலேனதி. அதி தேபன் லாண்டிதி. தானி மேத அனுமானுப் பணிடலு படவு. அனுமானும் உன்ன சோடா, நாராயனா அன்னா பூதுல வினுபிச்துந்தி. நம்மக்கும் உன்ன சோடா, பூது கொட நாராயனா அன்னட்டே வி
1: தெலங்கான ராஷ்டம்லோ ஓட்டர் ஜாபிதா பிரத்யேக சமக்ர சவரணா SIR 2026 லோ பாகங்க டிராப்ட்ஸ் ஓட்டர்ல ஜாபிதாலோ மீ பேரு உண்டோலேதோ செக் சேசுக்கோண்டி. ஒருவேளை ஜாபிதாலோ மீ பேரு லேகபோதே கொத்தகா ஓட்டர் நமோது சேசின தானிக்கு ஃபார்ம் 6 தோ பாட்டு டிக்ளரேஷன் ஃபார்ம் அபியந்தரலுக்கு ஃபார்ம் 7 சவரணலுக்கு ஃபார்ம் 8 ద్వారా ஆகஸ்ட் 17 నుంచి அக்டோபர் 7 லோப்பு ஆன்லைன்லோ voters.eci.gov.in வெப்சைட் ద్వారా లేదా ஆஃப்லைன்லோ ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: రావికొండలరావు కథకు అందమైన ఎలిక వెండితెరపై బాపు రమణీయం. పెళ్లి పుస్తకంలో భామగా దివ్యవాణికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చేందరా ఆ అవకాశం శోభన సీత భానుప్రియలను అనుకున్నారు. వీరిలో ఎవ్వరికి కూడా డేట్స్ అందలేదు, అంటే దొరకలేదట. అప్పుడే ఒక సినిమా వచ్చింది, ముత్యమంత ముద్దు ఈ సినిమా పేరు. అందులో సీత గారి స్నేహితురాలిగా కనిపించిన దివ్యవాణిని చూసి పిలిపించారు బాపుగారు. మాట్లాడాక బాపుగారు అడిగిన తొలి ప్రశ్నకు నవ్వేసుకుందామా, ఇది మీ ఒరిజినల్ హీరోయిన్ అమ్మాయి అని అడిగారట. అవును అన్నారు దివ్యవాణి. అది సహజత్వానికి బాపుగారు వేసే పెద్ద పీట. మిస్ సినిమా చూసావా అని రెండో ప్రశ్న అడిగారట. నిజానికి ఆ సినిమా చూడలేదు దివ్యవాణి, కాని ఈ సినిమా అవకాశం చేజారిపోతుందేమో అని చూసేశానని అందమైన అబద్ధం ఆడానని ఇప్పటికీ నిజాయితీగా చెప్పుకుంటారు దివ్యవాణి గారు. అప్పుడు బాపుగారు చెప్పారట, మిస్సమ్మ సినిమా ఛాయలు కొన్ని నీకు ఈ సినిమాలో కనిపిస్తాయని. మిస్సమ్మలో భార్యాభర్తలమని చెప్పుకొని అబద్దాలాడి ఉద్యోగంలో చేరతారు కదా, కాని ఇక్కడ మాత్రం పెళ్లి కాలేదని రివర్స్ ఫార్ములా మనకి తెరపై కనిపిస్తుంది. మరి మిస్సమ్మ సినిమా గురించి ఇన్నిసార్లు చెప్పుకున్నాక ఆ సినిమాలో పాట వినకపోతే ఎలా?

కామెడీ స్టార్ నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెకె కృష్ణమూర్తిగా ఈ సినిమాలో మనకి తెరపై కనిపిస్తారు. ఒక మధ్యతరగతి యువకుడు, పెళ్లయ్యాక తన కుటుంబం మాత్రమే కాదు భార్య కుటుంబ బాధ్యతలు కూడా తననే అని తెలిసినవాడు. పెళ్లయ్యాక భార్య అంటే తన సఖి, స్నేహితురాలు, అర్ధభాగమని బాగా అర్థం చేసుకున్నవాడు. పెళ్లంటే దిద్దుబాట్లు మాత్రమే కాదు సర్దుబాట్లు కూడా ఉంటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకమే ఈ వివాహ బంధానికి పునాది అని ఈ చిత్రంలో కామెడీ హీరో నుంచి క్లాస్ హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ చూపించిన రమణీయమైన కథ బాపు తీసిన పెళ్లి పుస్తకం.

స్టూడియో క్లాక్ లో సమయం 11:25 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెండిక్ పుస్తకం చిత్ర విశేషాలు. మరి కృష్ణమూర్తి సత్యభామలు తమ కుటుంబ కష్టాలను కలిసి తీర్చుకోవాలని అనుకుని మాట్లాడుకుని నిశ్చయించుకుని తెరిచిన పెళ్లి పుస్తకంలోకి తొంగి చూస్తే కృష్ణమూర్తి బాంబేలో ఒక సంస్థలో కళాదర్శకుడు అంటే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సత్యభామ కేరళలో స్టెనోగ్రాఫర్. సరే, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఒక పెద్ద సంస్థలో చేరతారు. ఏం చెప్పి, కృష్ణమూర్తి ఏమో అవివాహితుడని, భామ భర్త రోగిష్టివాడని, కేరళలో వైద్యం తీసుకుంటున్నాడని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆ సంస్థ యజమాని గొమ్మడి గారి పాలసీ ఏంటంటే ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం. ఈ అబద్ధాలను ఎదుర్కొనే ప్రయాణంలో పెళ్లి పుస్తకంలో పేజీలు ఎన్నో.

0: పెళ్లి పుస్తకం. పేరుకు మాత్రం ఎంతో అద్భుతం, కానీ దాని లోపల పేజీలలో కష్టాలతో పాటు సుఖాలున్నట్టు అని చెప్పి పెద్దలంటారు చూడండి. ముందుగా సుఖాలని చెప్పరు, కష్టాలను నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి, అది కూడా మధ్యతరగతి కుటుంబాలలో. మరి భామకు మరింత అదనంగా డబ్బొస్తుందని గుమ్మడి గారి అమ్మాయికి సాయంత్రాలు డాన్స్ నేర్పే పని కూడా దొరుకుతుంది, వెంటనే ఒప్పుకుంటుంది కూడా. ఆ విధంగా కొంత అప్పైనా తీరుతుందన్నది భామ ఆశ. అదే అమ్మాయికి వారాంతాల్లో ఆర్ట్ నేర్పమని మరో ఆర్డర్. దీంతో ఆ భార్యాభర్తలకు దొరికే వారాంతపు ఏకాంతం కూడా పోతుంది. మీ అందరికి ఒక సీన్ గుర్తుందా? భార్యకు పుట్టినరోజు బహుమతిగా ఇద్దామనుకున్న తను డిజైన్ చేసిన చీర కేకే అనుకోని పరిస్థితులలో బాస్ కుట్టి, అదేనండి బాస్ గారి అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది ముందు రోజు. మరి ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్ అంటూ కాలర్ మీద కేకేతో సంతకం పెట్టించుకోవడం చూసిన భామ బాధతో ఉక్రోషంతో కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ ఆటోగ్రాఫ్ ఇవ్వరు అంటూ ఇందాక నేను మీ అందరికి వినిపించిన సన్నివేశం, ఆ మాటలు, జారిన ఆ కన్నీళ్లు సహజత్వానికి అద్దం పడుతూనే సమాజంలో సగటు భార్యాభర్తలు ఎలా ఉంటారో, నమ్మకం పెళ్లికి పునాదిరాయని ఎలా చూపించారో, అది బాపుగారికే సాధ్యం కాదంటారా?
1: ఈ చీర ఒక్కటే ఉంది, దాన్ని నేను ఒక్కదాన్నే కట్టుకోవాలి, తెలిసిందా? అచ్చగారు ప్లీజ్ ఓ మాట రండి.
2: హలో, ఎస్
1: మన చీర కట్టి సూపర్ హిట్ అండి. ఏమీ మాట్లాడట్టు. నమస్తే సార్. సార్ మాకు చెరువుటి ఇప్పించండి ప్లీజ్ సార్. ఎంత డబ్బైనా సరే నథింగ్ డ్రింక్ అన్నానా, ఇది నాకు స్పెషల్. నా అత్తగారు నా కోసం డిజైన్ చేశారు. నా ఒట్టు పొడుగు, నా బాడీ వంపులు, నా పాదాల రంగు, వాటిని బట్టి అంచులు వేయించారు.
2: ఆ చీర మొట్టమొదటిసారి నువ్వే కట్టుకోవాలి, నీ తర్వాతే ఊర్వశులు రంగులు.
1: అంతెందుకు, నేను ఎప్పుడు చీర కట్టుకోలేదు కదా. ఆ టెక్నిక్ అంతా మీ నాయనే నేర్పించారు. ఎలా ఉందంటే, అసలు చీర మీలాంటి బ్యూటీలు కట్టాలి, కానీ నేను కట్టినందువల్ల మీకే పోటీ వచ్చేస్తున్నా. హౌ డు యూ లైక్ ఇట్? ఇది మన ఆర్ట్ గారు నా కోసం డిజైన్ చేశారు. నా కోసం, నా కోసం, నా కోసం.
3: తరే తక్క జున్ను, తరే తక్క జున్ను, తరే తక్క జున్ను.

బాదమోకం దొరకలేదని షూటింగ్ ఆపేసిన బాపు గారు. ఇది అప్పట్లో ఒక హెడ్లైన్ న్యూస్ లాగా అందరూ చర్చించుకున్నారట. పెళ్లి పుస్తకం షూటింగ్ సమయంలో ఏం జరిగిందో తెలుసా? బాదమాకులేంటి అని చెప్పంటారా? చెప్తానుండండి. ఒక సీన్ లో హీరో హీరోయిన్లు బాదమాకుల్లో ఇడ్లీ తింటారు. ఈ విషయం ఏంటి, బాపు గారికి మనందరికి తెలుసున్న అలవాటు. స్కెచెస్ లో ముందరే బొమ్మలు గీసేసుకుంటారు, దాని కింద కావలసిన ఐటమ్స్ అన్ని ప్రొడక్షన్ టీం వారికి ముందుగానే ముందు రోజు అందజేసేస్తారు లిస్ట్. ఈ సీన్ కి కావాలి అని చెప్పి ప్రొడక్షన్ వారికి ఈ బాదమాకులు దొరకలేదు. వారేం చేశారు, షూటింగ్ ఎందుకు ఆపేయాలని విస్తరాకుల్లో శుభ్రంగా కుట్టేసేసి ఇడ్లీలకి రెడీగా సీన్ కోసం పెట్టేశారు. బాపు గారు వచ్చారు, అక్కడ సీన్ లో విస్తరాకుల్లో ఇడ్లీలు పెట్టేశారు. ఇదేంటి విస్తరాకులు పెట్టారు, బాదమాకులు దొరకలేదా హైదరాబాద్ అంతా అని చెప్పి టీం మీద చాలా గట్టిగా అరుద్దామనుకున్న బాపు గారు ఏం చేశారో తెలుసా? సింపుల్ గా వెళ్లారు. వెళ్లి ప్రొడక్షన్ టీం అందరిని పంపించి బాదమాకులు దొరికాక మనం షూటింగ్ మొదలు పెడదాం అని చెప్పి అందరినీ హైదరాబాద్ లో వెతకమని పంపించేశారు. ఇదేంటి బాబు ఇలా ఉంది అని చెప్పి ఎక్కడ వెతికినా ఆ రోజు ఎందుకో వీళ్ళందరికీ కావలసిన విధంగా బాదమాకులు దొరకలేదు. చివరికి ఒక ఇంట్లో దొరికాయి. దొరికాక ఆ చెట్లనెక్కి ఆ బాదమాకులు తెంపి విస్తర్లా కట్టి తీసుకొచ్చారు. అప్పటికేంటి సాయంత్రం అయిపోయింది, ఇడ్లీలేమో చల్లారిపోయాయి. మళ్లీ వేడివేడి ఇడ్లీలు వేసి షూటింగ్ చేశారు. అదేంటి, నేను సినిమా చూశాను, ఈ సీన్ ఎక్కడుందండి అని చెప్పి ఆలోచించుకుంటున్నారా? అదే మరి ఆగరు కదా. ఉయ్యంలోగుతూ మాట్లాడుకుంటూ అక్కడ వాళ్ళిద్దరూ ఇడ్డెన్లోని ఒక చిన్న పిల్లాడు తీసుకొస్తాడు చూడండి, అది ఆ సీన్. మరి ఇంతగా ఇడ్లీల గురించి భోజనం గురించి చెప్పుకున్నప్పుడు ఈ పాట వినకపోతే ఎలా?

Rádio. Você vai. వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పడాలి. ఏ సరి.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినపట్టు

0: పాట విన్నాక మరి విందు భోజనానికి సిద్ధం కాని తెలుగు వారు ఎవరైనా ఉంటారా? ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. మరి కథ క్లుప్తంగా చెప్పుకున్నా, పెళ్లి పుస్తకంలోని బంగారు పేజీ తెరవలేదేంటి? అదేనండి, అనుకోని పరిస్థితులలో కలిగిన మనస్పర్ధలు, అనుమానాలు చివరికి ఎలా తొలగిపోయాయి? వెంట అపార్థాలు దాటి ప్రేమతో ఆ బంగారు పేజీలో అడుగేసిందెప్పుడు? గుమ్మడి గారింట్లో ఆయన షష్టిపూర్తి వేడుకల్లో గుమ్మడి గారి అమ్మాయి వసుంధర తన భర్త మీద చూపిస్తున్న ప్రేమంతా నటన అని తెలుసుకుని అప్పుడు భర్తను అపార్థం చేసుకున్నానని బాధపడుతుంది భామ. తన నిజం తెలుసుకున్నాక పడే బాధ, అది తెరపై చూపించిన తీరు అద్భుతంగా సాగుతుంది.
1: సార్, మేమిద్దరం ఒక అబద్ధమాడి రెండు నిండు ప్రాణాలు కాపాడాలనుకున్నాం. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరిచ్చే పెద్ద జీతాలు కాసిపడి మొగుడు పెళ్ళం కాదని అబద్ధం చెప్పాం. ఇప్పుడు మా పెళ్లికే గండం వచ్చింది. 6 నెలలు ఈ అబద్ధాన్ని పోషించిన ఈ హోమాగ్ని ముందర, మీ పుణ్య దంపతుల ముందర అబద్ధం చెప్పలేకపోయాం. మాకు డబ్బుద్దు, ఉద్యోగం కూడా వదులుకుంటాం. మేం కోరేది మమ్మల్ని క్షమించమని.
2: నేను తెలిసే కాదు, తెలియకుండా తప్పు చేయను నాకు ధీమా, ఓ పొగరు. కానీ తప్పు చేశానని తెలిసాక మాత్రం బుకాయించను. సిగ్గు లేకుండా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీ బతుకులతో చెడుగుడాడినందుకు గాను నా తప్పుకు నేనే జరిమానా వేసుకుని మీకు 1 లక్ష రూపాయలు ఫైన్గా చెల్లించుకుంటున్నాను.
3: పెళ్ళంటే ఇలాంటి స్నేహం. స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం. విడిపోవాలనుకున్నా వీలివ్వని గట్టి బంధం. మీరు కూడా ఎంత చక్కటి దంపతులుగా బతకాలి, తెలిసిందా?
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, అసూయ అసలైన ప్రేమకి థర్మామీటర్, ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాను నిలబెట్టాయి ఒక క్లాసిక్ గా. దాన్ని మనకర్పించి ఈ పెళ్లి పుస్తకాన్ని బాపురమణీయం, తెలుగింటి దృశ్య కావ్యం, మనోరంజకం, జనరంజకంగా మార్చారు బాపురమణీయులు.

రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణితో పాటు నేను అంటూ గుమ్మడిగారి మాటలకి రావికొండలరావు గారి మూగనటన, మీరంటే నాకెంతో ఇష్టమంటూ గుమ్మడిగారి బావమర్ది సుధాకర్ సున్నితమైన విలనిజం, వసుగా సింధుజ అల్లరి, రాధాబాయి ఝాన్సీల పాత్రలతో రాసిన ఈ పెళ్లి పుస్తకం ఆద్యంతం ఆసక్తికరం. భావితరాలకు పెళ్ళంటే ఇది, అచ్చతెలివింటి పాట ఇది అంటూ వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దిన బాపు రమణీయం పెళ్లి పుస్తకం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సంవత్సరంతో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సంభాషణ రచయితగా ముళ్లపూడి వెంకటరమణకు, ఉత్తమ కథారచయితగా రావికొండలరావు గారిని ఆ సంవత్సరం నంది పురస్కారాలు వరించాయి. మరి ముఖ్యంగా ప్రేక్షకాభిమానం టన్నుల కొద్దీ పొందిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఇప్పుడు విన్నాం గోరంత దీపం చిత్రంలోని ఈ పాట.

మిసమి చూస్తాయి. తిక్క మనిషిలోని చోట ఎందుకు గదురు, ఎల్లా చెదురు తోడకు చెవులు.

0: ಗ ಮ ಗ ರಿ ಗ ಸ ಗ ನಿ ಗ ರ ಮ ಗ ರಿ ಸ.
1: ಈ ಪುಡುಚ ಪುಡುಚೆ ಯಕುಂಡ ಅತ್ತಗಾರು ವಸ್ತಿ

35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఈ పెళ్లి పుస్తకంలో పేజీలు తెరిచాక మనకు అర్థమైందేంటి, మన దాంపత్య జీవితంలో కనిపించే సామాన్య సంఘటనలే ఈ పెళ్లి పుస్తకం సినిమా. దానికి బాపు రమణీయంగా అద్దిన తెలుగుతనం, దాంపత్యం అంటే తెలివి చెప్పిన వైనం, పెళ్లికి పునాది జీలకర్ర బెల్లం కలిసినంత గట్టిగా ఉన్న నమ్మకమే అని చెప్పింది ఈ సినిమా. ఈ పెళ్లి పుస్తకంలోని కొన్ని పేజీలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయో తిప్పాము. నచ్చాయని ఆశిస్తూ నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట.

0: Canadian International Trade Minister Maninder Sidhu has said Canada wants to support India's economic growth through deeper cooperation in energy, critical minerals and aerospace. Speaking on the sidelines of the G20 Trade Ministers meeting in Milwaukee, Sidhu said India's growing energy requirements and efforts to diversify supply chains offer significant opportunities for both countries. Sidhu said India and Canada aim to increase bilateral trade from around $30 billion to nearly $70 billion within 5 years. He said the fifth round of negotiations on a comprehensive economic partnership agreement will begin in Ottawa on Monday, with both sides looking to conclude the talks in the coming months. Indian athletes continued their strong performance at the ongoing Asian Games in Aichi, Nagoya, Japan, winning several medals across multiple sporting events today. In boxing, Lovlina Borgohain clinched a historic gold medal in the women's 75-kilogram category, defeating China's Pao Ziyi by a unanimous 5-0 decision in the final. It is only India's second gold medal in women's boxing at the Asian Games, following Mary Kom's gold in 2014. Earlier, Indian women's recurve archery team created history by winning its maiden Asian Games gold medal. The trio of Ankita Bhagat, Kirti Sharma and Kumkum Mohor defeated world champion South Korea 5-3 in a thrilling final. India also secured a silver medal in the mixed recurve team archery event. The Indian duo of Kumkum Mohor and Dheeraj Bamadevra finished runners-up after losing 3-5 to China in a closely contested final. And with that, we end this news bulletin.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. సిరివెన్న రచయిత, సిరిగల మాటలతో ఆటాడుకుని వెన్నెల కురిపించగల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి రాసిన ఈ అక్షర అమృతమాల, ప్రియరాగాలు చిత్రం నుంచి రాయబారం పంపిందెవరే పాట. మనం కనుక జాగ్రత్తగా విన్నామనుకోండి, నీ పాట పడుచుపిల్ల జారుపేట, గండుమల్లె పూలతోట అంటూ ప్రాసకు ప్రాధాన్యత ఇస్తూనే పాటను పైటతో పూలతోటతో పోల్చడం వీరికే చెల్లింది కదా.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల నాటి 17 నిమిషాలు అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మరి మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయితలు వారు అక్షరాలతో ఆడుకునే విధానం, మనకు అందించే ఆ భావనల గురించి. శ్రేష్ఠ రెండక్షరాల పేరే, రాసులుగా మాటలను కూర్చి రాసిన పాటలు అందరినీ మెప్పించాయి. ఈమె కలం పడితే శ్రావ్యతకే సంగీతం వచ్చినంతగా పులకించిందా అనిపిస్తుంది. పెళ్లి చూపులో సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఈ పాట ఒకటి వినిపిస్తాను. హీరోయిన్ పేరు సినిమాలో చిత్ర. చిత్రంగా నాకే నే కనిపించేశానా, కవ్వించే చిత్రాన్నయ్యానా అంటూ పేరుతో పాడేట్టు రాసిన శ్రేష్ఠ సూపరే కదా. అసలు పేరు తీసుకుని దాంతోటి ప్రాస కుదిరేటట్టుగా పాట రాయడము మామూలు విషయమా చెప్పండి?

0: గది పదాల సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం రచయితలు వారి కళ నుంచి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు. శుభలగ్నం సినిమాలోని చిలకాయే తోడు లేక పాట గుర్తుందా? కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావా? అసలు ఆలోచించండి, కాసుల జడిలో ఎవరైనా శ్రీమంతులవుతారు కదా, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ సినిమాలో ఆ అమ్మాయి తన భర్తను 1 కోటి రూపాయలకి అమ్మేయడము, దాని తర్వాత ఎంతగా నిరుపేదగా మారిపోతుందో అనుబంధాల విషయాలలో మనకి తెలియచేస్తారు. ఎంతటి అద్భుతమైన భావం కేవలం సిరివెన్నెల గారి కలం నుంచి మాత్రమే వస్తుంది. అవునా కదా?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30. షాల్కా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మూలకాల స్వాతి. ముందు ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్బంగా న్యూఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికి ముఖ్యపాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరి అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఉదరే ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడి ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2016లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్ కు అప్పగించింది. కాక్పిట్ లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్ లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్ కెప్టెన్ పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్

0: కెప్టెన్ స్మిత్ మచర్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావుజీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటల దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం కొన్ని సినీ గీతాలు. ముందుగా ఆచార్య చిత్రంలో శంకర్ మహాదేవన్, రావణ్ సిప్లిగంజ్ పాడిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: గుంటూరు కారం ఈ చిత్రంలో రామజోగ శాస్త్రి రాసిన గీతానికి తమన్ ఎస్ఎస్ సంగీతం అందించగా సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన ఆ గీతం వినేశాం.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం. దీనికి ఎంత అందరు వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చెట్టు తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీ కోసం
3: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి.
3: ఏంటిది
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 12 గంటలు దాటి 49 నిమిషాలు. ఇప్పుడు విందాం స్వీయ సంగీత దర్శకత్వంలో అనిరుద్ధ్ రవిచంద్ర్ పాడిన కాసల శ్యామ్ గీతం. ఈ సినిమా పేరు ద పారడైజ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 56 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం దేవరా సినిమాలో నకాష్ అజీజ్ ఆకాశ పడిన రామజోగి శాస్త్రి గీతం, సంగీతం అనిరుద్ధ రవిచందర్.

0: ఇప్పుడు విన్నాం ఇరుముడి ఈ సినిమాలో డప్పు సీను పాడిన చౌడం శ్రీనివాసరావు గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.
1: వీరమణి గంటలే విల్లాలి వీరమే.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్దిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాపూఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. బాపూఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ రాజు, డీజీపీ సివి ఆనంద్ తదితరులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరుభత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 2,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను వారు మీడియాకు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులు, 235 మండలాల్లోని కరువుపై సుదీర్ఘంగా చర్చించి త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర సహాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని తీర్మానించారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా కోట్లాది మంది భారతీయులు స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహనీయులు మహాత్మాగాంధీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని చీపురు

0: పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఈ దేశం 80 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి క్రమం ఆనాటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పోరాట పటిమ పోరాట స్ఫూర్తి, శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి అనేకమైన ఫిట్ ఇండియా ఉద్యమం అనేటువంటి మాటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి బాటలో పయనిద్దాం.
0: గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, హన్మకొండ, జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. సత్యం, అహింస, శాంతి మార్గంలో పయనించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి బాల్య వివాహాలను అడ్డుకున్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ పథకాలు ప్రారంభించి నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 100,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి హామీ ఇచ్చిన విధంగా తులం బంగారాన్ని వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాశవాణితో పేర్కొన్నారు.
2: స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ అనేది ప్రతి జిల్లా ఆఫీసులో, మండల, గ్రామ ఆఫీసులలో స్వచ్ఛధనం యొక్క ప్రత్యేకత, దాని ఇంపార్టెన్స్ అనేది, శ్రమదానాలు, వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీలో ప్రత్యేక దృష్టి పెట్టి సెగ్రిగేషన్ షెడ్స్ లలో మరియు డంపింగ్ యార్డ్స్ లో పెట్టడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంవీఐ మోహన్ బాబు తదితరులు హాజరై మొక్కలు నాటి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి వికాస్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా వికాస్ మాట్లాడుతూ,
3: వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. మన అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులను మరియు మానవ మనుగడకు అవసరమయ్యే చెట్లను, వృక్షజాతులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము.
0: స్వచ్ఛతా హీ సేవా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ఆధ్వర్యంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ప్రాంగణంలో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఖమ్మం జిల్లా మధిరలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, అటవీ క్షేత్రాధికారి గోవింద చంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 4 రోజుల పాటు నిర్వహించే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.

0: సూచించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 1 లక్ష రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో మొత్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు 2 అక్టోబర్ మన జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి. అహింసయే ఆద్యంగా, సత్యాగ్రహమే సామాన్యుడి పిలుపుల దేశం కోసం పోరాడారు, స్వాతంత్ర్యాన్ని స్వాదించారు. మన జాతిపిత అయ్యారు మహాత్మా. వారు చూపిన దారిలో నడుద్దాం, మన భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్దాం.

స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర సమరయోధులు, మన దేశ 2 ప్రధానమంత్రి, వీరి జయంతి కూడా. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ నినాదాన్ని 1965 భారత్ పాక్ యుద్ద సమయంలో చెప్పి దేశంలో జవాన్లలో అందరిలో కూడా ఉత్సాహం నింపారు. ఇలాంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ చైతన్య స్ఫూర్తిలో మరింత ముందుకు సాగుదాం.

ఆకాశవాణి వివిపార్తి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 30 నిమిషాలు స్ఫూర్తి వింటున్నారు. హీరో అంటే డేరింగ్, డాషింగ్, రౌడీలు, గూండాలతో ఫైట్స్, అబ్బో బిల్డప్ మామూలుగా ఉండదుగా. ఇదంతా వెండి తెరపై. మరి నిజ జీవితంలో అన్యాయంతో పోరాడే సోదర సోదరిమణులు కూడా ఉన్నారండి. వారెవరూ కాదు, మన పోలీసులు. తమిళనాడులో జరిగిన ఒక సంఘటన మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈరోజు. ముందుగా అయితే ఈ పాట వినేయండి.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా.
1: తమిళనాడులో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను కదా, హెడ్ కానిస్టేబుల్ ఎం వేలుమురుగన్ వీరోచిత పోరాటం మనందరిలో ఆలోచన నింపడమే కాదు స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. తమిళనాడులో వీరి ఉద్యోగం. ఆ రోజు పొద్దున 5:45 టీంతో సిద్ధంగా నిల్చున్నారు. అంతకు ముందు సమాచారం అందింది, ఒక ఎస్యూవీ కార్లో మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటి ప్రభుత్వ నిషేధిత వస్తువులు, దాదాపు 230 కేజీల బరువున్నవి అక్రమంగా రవాణా కొందరు దేశద్రోహులని చెప్పి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. మరి వీరికి సమాచారం అందుతుంది, ఒక ఎస్యూవీలో ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటివి రవాణా చేస్తున్నారని. మరి స్మగ్లింగ్ పట్టుకోవడం అన్ని సినిమాల్లో చూస్తాం, చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనేసుకుంటాం, ఎంత బాగా చేశారే యాక్టర్స్ అని చెప్పి. కానీ నిజ జీవితంలో నిరంతరం మన పోలీస్ వ్యవస్థ వేయి కళ్లతో మనల్ని కాపాడుతూనే ఉంటుంది. వేల్ మురుగన్ కూడా సరిగ్గా ఇలాగే చేశారు. ఎస్యూవీని అడ్డగించగానే యూటర్న్ తీసుకుంది ఆ కార్. క్షణంలో తనని చుట్టుముట్టుకున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆ దుండగులు పారిపోయారు. అప్పుడేం చేశారో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ ని తోటి పోలీసుల్ని కింద పడేసింది ఆ కార్. ఆ డ్రైవర్ అంత చాకచక్యంగా, అంత క్విక్ గా యాక్ట్ చేశాడంటే అంతకంటే వేగంగా కూడా వేల్ మురుగన్ ఏం చేశారు, ఆ కార్ డోర్ హ్యాండిల్ ని పట్టుకున్నాడు, వేగంగా కార్ పైకి ఎక్కేశాడు. ఎస్యూవీ ఆగలేదు, ప్రాణాలకు ఎదురెళ్లాడు వేల్ మురుగన్. 100 స్పీడ్ దాటిపోయింది. పలుసార్లు లెఫ్ట్ అండ్ రైట్ అతన్ని కింద పడేసే ప్రయత్నం చేశాడు ఆ ఎస్యూవీ డ్రైవర్. ఒకటి కాదు, రెండు కాదు, 40 కిలోమీటర్లు అలాగే ప్రాణాలను లెక్క చేయకుండా ఆ కార్ మీదనే ఉన్నారు వేల్ మురుగన్.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. వీరు దుండగుళ్ళ ఎస్యూవీ కార్ ఎక్కేసి వారిని వెంటాడుతున్నారని ఇందాక చెప్పాను కదా. 40 కిలోమీటర్లు ప్రయాణంలో అతన్ని చంపేస్తామని ఎన్నో బెదిరింపులు, అయినా కూడా మాట వినలేదు వేల్ మురుగన్. రాష్ట్రమంతా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు గుట్కాలు గనుక అందిస్తే ఎంతమందికి నష్టమన్నది అతని ఆలోచన. ఈ లోపల డ్రైవర్ అనుకుని కొంచెం సాధించాడు. కార్ని అటు ఇటు తిప్పడంతో ఆ స్పీడ్కి వేల్ మురుగన్ తలకి బలంగా గాయమైంది.

నలభై కిలోమీటర్లు ఎస్యూవీ కార్ టాప్ పైన ప్రయాణిస్తున్నా తన పట్టు విడవలేదు వేల్మురుగన్. వీరోచితంగా తన భయాన్ని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కార్ ఆగిన వెంటనే అందులో ఉన్న ముగ్గురిని పట్టుకున్నాడు, అరెస్ట్ చేయించాడు. ఫలితం 230 కేజీలతో ఉన్న అవాంఛిత పొగాకు గుట్కాలు దొరికాయి. చాలా మంది చెడుదారిన పోకుండా ఆపగలిగాడు వేల్మురుగన్.

40 కిలోమీటర్లు కార్ రూఫ్ పైన ప్రాణాలు ఉగ్గబెట్టి చేశారే, భయం వేలేదా అని కొందరు వేల్మురుగన్ గారిని ప్రశ్నించారట. మరి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ముందు నేను ఒక పోలీస్ లేని, సెల్యూట్ నీకు వీర పోలీస్, వందనాలు అంటోంది వివిక్ భారతి. ఉద్యోగం అంటే ఫస్ట్ తారీఖున తీసుకునే జీతం కాదు, విధి నిర్వహణ అని ఎందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు వేల్మురుగన్ గారు. వీరు మాత్రం కాదు, నిరంతరం 24 గంటలు 365 రోజులు మనల్ని కాపాడుతున్న పోలీస్ శాఖకు నమస్సులు.

0: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో మళ్ళీ కలుద్దాం.

0: Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their birth anniversary today. IMD forecasts heavy rainfall over Arunachal Pradesh for today, says conditions are favorable for further withdrawal of southwest monsoon from northwest India. And in Asian Games, Lovlina Borgohain clinches gold medal in women's boxing 75-kilogram category. Total medal tally rises to 72, including 12 gold. With that, we end for midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటల దాటి 15 నిమిషాలు. మెల్లుడీ టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. సుస్వరాల సంగీతం మధ్యాహ్నం మనందరి కోసం. సెప్టెంబర్ 30 ఈ తారీఖు బాగా గుర్తుంది కదా అందరికీ. అందరిలాగే దుబాయ్లో ఒక ఫ్లైట్ టేకాఫ్ చేసింది. కో పైలట్ హైజాక్ చేయడానికి ప్రయత్నించి తనపై దాడి చేసిన, ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్కు అభినందనలు అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

మీకు తెలుసా, పసిడి పరుగులు తీస్తుంది. అదేంటి, బంగారం ధర పెరిగింది అని అంటున్నారా? కాదండి, ఏషియన్ గేమ్స్ ఆసియా క్రీడల్లో మన దేశ క్రీడాకారులు బంగారు పతకాల మూత మోగిస్తున్నారు. అందరికీ అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివి భారతి కేంద్రం మెలడీ టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటల నాటి 25 నిమిషాలు. బ్రిక్స్ సమావేశంలో మన ప్రధానమంత్రి రష్యా ప్రధానమంత్రికి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అదేంటో తెలుసా? ఆలోచించండి. ఈ లోపల ఒక పాట వినిపిస్తాను.

సమావేశంలో మన ప్రధానమంత్రి తమిళ పుస్తకం తిరుక్కల్ రష్యా ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. ఇది మన దేశ సాంస్కృతిక సాహిత్య వారసత్వం చెప్పే ప్రాచీన గ్రంథం. అమేజింగ్ కదా. మనందరికీ ఎప్పుడు మనం అనుకుంటుంటాం భగవద్గీతనిచ్చి ఉంటారు లేదా ఇంకేదో పుస్తకాన్ని ఇచ్చి ఉంటారు అని. మరి ఇలా ఒక తమిళ పుస్తకాన్ని ఇచ్చారని ఊహించారా?

మెలోడీ టైమ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలోనే మీరేరో సఖి అనుపమ. మీరెంత బిజీగా ఉన్నా మీ తల్లిదండ్రులతో రోజుకి కనీసం 10 నిమిషాల పాటు గడపండి. అది వారికి ఆయుష్ పెంచడమే కాదు, మీలో కూడా తృప్తిని సంతృప్తిని అందిస్తుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనా

8:00 సమయం 2 గంటల దాటి 39 నిమిషాలు మెలడీ టైం వింటున్నారు. మీ రేడియో సఖి అనుమాతో అవసరంలో సహాయం అందించే చేతులు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవట.

హే, మీ అందరికీ తెలుసా, ప్లాస్టిక్ ని, టన్నుల కొద్ది ప్లాస్టిక్ ని హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ సతీష్ కుమార్ గారు ఫ్యూయల్ గా మారుస్తున్నారట. వావ్ అనిపిస్తాం కదూ. ఇది కనుక పూర్తి స్థాయిలో జరిగిందనుకోండి, ఇక మన దేశంలో ఫ్యూయల్ ఇక్కట్లనేవి ఉండనట్టే. గట్టిగా అనుకుందాం, మంచి

టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:50. మన అందరికీ తెలుసా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ స్ట్రెస్ ను ఎలా మాయం చేయాలి? దానికి మీరు పాటిస్తున్న కిటికేంటి? నేనేం చేస్తున్నాను తెలుసా, ఒక మంచి పుస్తకం చదువుతున్నాను. ఈ ఒక మంచి పుస్తకం చదవడం వల్ల మనలో స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. ట్రై చేయండి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జీవితం ఎంత చిన్నదో మనందరికీ తెలుసు. ఈ రోజుని, ఈ క్షణాన్ని ఆనందంతో ఆస్వాదిద్దాం. మరి ఈ మెలడీ టైంలో నేను వినిపించిన పాటలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్తే అంటూ సెలవు తీసుకుంటుంది మీ రేడియో సఖి అనుపమ.
2: హలో,
3: హాయ్,
2: గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్.
2: హౌ డు యు
3: డు?
2: థాంక్ యు.
3: Okay, it's a pleasure.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो, हवाओं पे नाम।
0: इसके अलावा वेव्स ओटीटी, इंटरनेट स्ट्रीमिंग और न्यूज ऑन एआईआर एप्लीकेशन के जरिए सारी दुनिया में उपलब्ध है।
3: ఆకాశవాణి మీ ఇంతవరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాఠం కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి కోరుతున్నవారు శ్రీరామ వసంత, భారతి, లాసియా, సాన్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట కొండవేటి దొంగ సినిమా నుండి.

విన్న పాట. సితార సినిమా కోసం ఎస్పి బాలుగారు, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరోసర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ

0: సంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను, చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.

ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతలకున్న సినీ గీతాలు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503-001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503-001. కార్యక్రమంలో తర్వాత పాటు కోరుకువారు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్నవారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట చంటి సినిమా కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట. వీరందరి కొరకపై ఈ పాట విందాం.

0: విన్న పాట మెకానిక్ అల్లుడు సినిమా నుండి పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు రాజేంద్ర శ్రీశైల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి కోరినవారు గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, వేదశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యము కలదు.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
3: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో ఆకాశవాణి నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ప్రకటన విన్నారు శ్రోతలు, మేము వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు.

శ్రోత మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకున్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

మేంతవరకు అభిరుచి సినీరంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఇంతటితో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు విన్నాం సినీ గీతాలు.

0: సినీ గీతాల్లో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్

0: నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
4: శ్రోత, మేము వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం సినీ గీతాలు. తర్వాతి పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్, చిన్మయ, శ్రీపాద పాడిన పాట విందాం.

సినీ గీతాల్లో చివరగా మీరు విన్న పాట నేను శైలజ సినిమా కోసం పృథ్వీచంద్ర పాడిన పాట విన్నారు. విన్న పాటతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్

0: ప్రయాణికులకు సౌకర్యవంతమైన నిరాటంకమైన ప్రజా రవాణా అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ మెట్రో కలిసి కామన్ పాస్ ను ప్రవేశపెట్టాయి. ఇదే వేదికపై నుండి ఆటో ఛార్జీల సవరణ జీవోను కూడా విడుదల చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. ఈరోజు నల్గొండలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధీ అందించిన సేవలను స్మరించుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో డిఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో సంస్థ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు జరిగాయి. జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ సభలో స్వచ్ఛ భారత్ మిషన్ లో మనం చేపట్టే కార్యక్రమాలను కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని శాంక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది.
0: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహబూబాబాద్ గాంధీ పార్క్ లో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో గ్రామ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులను చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తుంటే ఓర్వలేక ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్పై నిందలు వేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ దర్శించుకున్నారు. అనంతరం వేద మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే బ్రేక్ఫాస్ట్ పథకం కింద నాగర్ కర్నూలు, వికారాబాద్లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. నాగర్ కర్నూలు కిచెన్ కోసం జున్నా సోలార్ 5.17 కోట్ల రూపాయలు, వికారాబాద్ కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ 4 కోట్ల రూపాయల చెక్కులను అందించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు ఆయన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజాపూర్లో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. విబిజీ రామ్జీ డైరెక్టర్ పి శివశంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బర్డ్ వాక్, నేచర్ వాక్ నిర్వహించారు. డిఎఫ్ఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రకృతి ప్రేమికులతో కలిసి 4 కిలోమీటర్ల మేర నడక సాగించారు. ఈ సందర్భంగా జన్నారం డివిజన్ అటవీ శాఖ అధికారి రామ్మోహన్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 2 నుంచి 8వ

0: వరకు 7 రోజుల పాటు వన్యప్రాణుల పట్ల అడవుల పట్ల అవగాహన కల్పించడానికి కవాల్ టైగర్ రిజర్వ్ జన్నారం డివిజన్ లో పలు వన్యప్రాణి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి కాలేజెస్ నుండి కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొంతమంది ప్రకృతి ప్రేమికులు నేచర్ వాక్ లో పాల్గొనడం జరిగింది.
1: బాలలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థకు సంబంధించి వివిధ శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోండి, కోయా భాషను ప్రామాణీకరించి భాషా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు భద్రాచలంలో గోండి కోయా నిఘంటు వర్క్షాప్ నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిలో ముఖ్య భూమికగా ఉన్న బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన తొలి ముద్ద కార్యక్రమాన్ని కల్వకుర్తిలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లురవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. తొలి రోజు చిన్నారులకు కిచడీ, ఉప్మా, ఉడకబెట్టిన గుడ్లను అందించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగ్లో జ్యోతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఐజేయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డిమాండ్స్ డే నిర్వహించారు. జర్నలిస్టుల ఆర్థిక పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, నగదురహిత హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సమయం 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నెలమిదవ సమయం 6:30. ఇప్పుడు విందాం దేశభక్తి పూరిత

0: మీరు ఇంతవరకు దేశభక్తిపూరిత ప్రబోధగీతం విన్నారు.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిజంలో సమయం 6:35. ఇప్పుడు విందాం సినీ రజనీ కార్యక్రమంలో సినీ గీతాలు.

0: ఇగుమేన తయ్యలా ఏ మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరువయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: స్నేహితాల్లో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
5: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మనది చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
5: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: మీరుంటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాతి పాట లెనిన్ సినిమా కోసం

0: విన్నపడతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50కు వస్తుంది మరి కాసేపట్లో. వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వ్యవసాయ సూచనలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. వేరుశెనగ వానాకాలంలో విత్తుకున్న వేరుశెనగలో పురుగులు తెగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టే సమయమిది. లద్దె పురుగు ఆశించినట్లయితే ఎకరానికి 40 మిల్లీమీటర్ల ప్లూ బెండమైడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శనగ పచ్చ పురుగు ఆశించినట్లయితే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ తెగుళ్ల నివారణకై 400 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 200 మిల్లీలీటర్ల టెబ్యుకొనజోల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగను ముఖ్యంగా యాసంగి కాలంలో సాగు చేస్తారు. రబీలో సాగు చేసే వేరుశెనగ పంటకు చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా మరియు నాణ్యమైన విత్తనాన్ని అధిక మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు. ఎకరానికి 60 నుంచి 80 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 1 గ్రాములు టెబుకొనజోల్ 2 DS లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ పొడిమందును పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లో

0: కోప్రిడ్ 600 ఎఫ్ఎస్ ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే, వరి మాగాణుల్లో లేదా క్రొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించాలి. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. 1 చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండే విధంగా మధ్య 22.5 సెంటీమీటర్లు, అలాగే వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుండి 15 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన 2 రోజులలోపు అంటే 24 నుండి 48 గంటలలోపు ఎకరాకు డైక్లోసులాం 84%, WDG 12.4 గ్రాములు లేదా పెండిమిథాలిన్ 38.7%, CS 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలు కాని పరిస్థితులలో పైరులో మొలచిన కలుపును 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితా ఫైర్ 10% ఎకరాకు 300 మిల్లీలీటర్లు లేదా ఎకరాకు ఇమాజామాక్స్ 35%, ఇమాజితా ఫైర్ 35% మిశ్రమాన్ని WG కలుపు మందును 40 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆముదం విషయానికొస్తే, వానాకాలంలో విత్తుకున్న ఆముదంలో పూత నుండి కాయలు ఏర్పడే సమయం. ఈ సమయంలో వాతావరణ సూచనలను అనుసరించి వర్షపు సూచనలు గనక ఉన్నట్లయితే బూజు తెగులు రాకుండా ఉండేందుకు వర్షానికి 4 నుండి 6 గంటల ముందు మరియు వర్షాలు తగ్గాక ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బాండాజిమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును అదనంగా వేసుకుంటే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యంగా వస్తాయి. యాసంగిలో ఆముదం పంటను 1 అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 20 నుండి 25 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్, 3 గ్రాముల కార్బాండాజిమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్, 24 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేసుకోవాలి. పంట విత్తిన 40 నుండి 60 రోజుల వరకు గుంటకతో వరుసల మధ్య అంతర కృషి చేసి కలుపుని నివారించవచ్చు. విత్తిన తర్వాత 1 నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆముదంను యాసంగిలో నల్లరేగడి నేలల్లో వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 90 సెంటీమీటర్లు ఎడంతో విత్తుకోవాలి. తేలిక నేలల్లో అయితే వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. పంటలో మొలక కుళ్ళు తెగులు గమనించిన వెంటనే కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. ఎండు తెగులు గమనించినట్లయితే కార్బాండాజిమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. పంట విత్తిన 40 నుండి 60 రోజుల వరకు కలుపు లేకుండా తీసివేయాలి. అంతర కృషిలో మట్టిని మొక్క మొదళ్లపైకి తోయాలి. పంటపై పొగాకు లద్దె పురుగు ఆశించిన ఆకులను ఏరి నాశనం చేయాలి. పురుగు దశ తొలి దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1 మిల్లీలీటర్ నోవాల్యూరాన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. దాసరి పురుగును గమనించినట్లయితే తొలి దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోడీకార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వులు. ఆగస్టు మాసంలో వేసిన నువ్వులు ప్రస్తుతం పూత మరియు కాయ కట్టే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వెర్రి తెగులు ఆశించే అవకాశమున్నది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు గాను ఆక్సిడెమటాన్ మిథైల్ 1.2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన ముక్కలను పీకి నాశనం చేయాలి. బూడిద తెగులు గమనించినట్లయితే నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీహారీ గొంగళ పురుగును గమనించినట్లయితే వెంటనే క్వీనాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా సైపర్ మెథ్రిన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకై ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా డైమిథోయిట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. కాయతొలిచే పురుగు ఆశించినట్లయితే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ప్రొద్దుతిరుగుడు పురుగు. వానాకాలంలో విత్తుకున్న ప్రొద్దుతిరుగుడు ప్రస్తుతం ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఉంది. ఈ దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ దశలో శనగ పచ్చ పురుగు ఆశించే అవకాశం ఎక్కువ. తొలి దశలో ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే థయోడీకార్బ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగును గమనించినట్లయితే నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. నెక్రోసిస్ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలను పాటించాలి. పార్థీనియం కలుపును తీసివేయాలి. ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటలో వ్యవసాయ

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిర్మల సమయం 7

ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల పెంపకానికి రైతుల సూచనలు బి నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం పెరటి కోళ్ళ పెంపకం గురించి ఎన్ రవికుమార్ గారి నుంచే వివరాలు వింటారు. ఏడు 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధన్ వినిపిస్తారు ప్రకాష్ గౌడ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 ప్రసార వివరాలు 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో. అనంతరం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పద్మదాసి డాక్టర్ వి హరిత కృష్ణ గారు పాల్గొంటారు. 8 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేశారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 10 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్దభూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తోందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల

0: లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్ టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పథకాలు సాధించి పథకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో. ముందుగా చేపల పెంపకంకి రైతుకు సూచనలు, ఈ అంశం గురించి బి నాగార్జున గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఎన్ రవికుమార్.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నవీపేట మండలం కోస్లి గ్రామ యువరైతు చేపల పెంపకం చేస్తున్న బి నాగార్జున గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి కొత్తగా చేపల పెంపకం చేయదలిచిన యువరైతులకు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగార్జున గారు.
3: నమస్కారం
2: నాగార్జున గారు. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాము నిరుద్యోగ యువత ఉపాధి కోసం చూస్తున్న తరుణంలో కొత్తగా చేపల పెంపకం చేయదలిచిన రైతులు మరి ఎలాంటి అంశాలను గ్రహించి చేపల పెంపకం మొదలు పెడితే బాగుంటుందో కొన్ని విషయాలు తెలియజేయండి.
3: కొత్తగా కనుక చేపల చెరువు కనుక నిర్మించాలనుకుంటే వాళ్ళు మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్లీ ఉందా లేదా అనేది. వాటర్ సోర్స్ వచ్చేసేసేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ అండ్ కాలువలది. గ్రౌండ్ వాటర్ ఓకే కావచ్చు అని, దాంట్లో సాల్టిష్ కొద్దిగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు అని, సాల్ట్ వాటర్ తోటి కూడా ప్రాబ్లం లేదు అని, కాలువ వాటర్ అయితే కనుక మనం చేపలు పెంచుకోవడానికి మంచి వాటర్. ల్యాండ్ వచ్చేసేసరికి మరీ మురం నేలలు అట్లాంటివి కాకుండా ఈ బంకమన్న నేలలు అయితే దానికి చాలా అనువుగా ఉంటుంది.
2: మరి చేపల పెంపకంలో నీటి అవసరం అని మీరు చెప్తున్నారు కదండి, మరి దీని గురించి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి?
3: నీటి అవసరత ఇప్పుడే ఇందాక నేను చెప్పినట్టు నేను వాటర్ వచ్చేసేసేసరికి బోర్వెల్ వాటర్ ఓకే, కాకపోతే కాల్వ వాటర్ అయితే ఇంకా బెస్ట్. కాకపోతే కాల్వ వాటర్ తీసుకునేటప్పుడే మనం కాల్వ నుండి వాటర్ వచ్చేటప్పుడే దానికి ఏదైనా అంటే వల, చిన్న చిన్న పురుగులు కావచ్చు, ఇంకా వేరే చిన్న చిన్న చేపలు రాకుండా ఫస్ట్ మనం చెరువును నింపుకోవాలి. అండ్ చెరువు నింపుకో ముందే మనం ల్యాండ్ వచ్చేసేసేసరికి చెరువు ఒక 7 ఫీట్స్ అంత లోతు ఉండేటట్టు ఫస్టే చెరువుని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత చెరువులో వాటర్ వేసేసి వెంటనే చేపలు వదలకుండా దాంట్లో ప్లాంక్టన్ డెవలప్ చేస్తే కనుక అది బెస్ట్ ఉంటుంది.

0: బెస్ట్ కాదు, అదే మంచి పద్ధతి. అది కాకుండా నేనేదో చెరువులో వాటర్ నింపేసేసిన వల గట్టలేదు అండ్ నేను చేప పిల్ల తీసుకొచ్చినా అంటే అది చాలా కష్టమైపోతుంది. మనం వేసే పిల్ల కూడా దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే దాంట్లో మోర్టాలిటీ అంటే చనిపోవడం అనేది బేస్డ్ ఆన్ వాటర్. దానికి ముందే మనం నీరు నింపుకునేటప్పుడే ముందుకు ముందే మనం చేపల చెరువులో పెండా గనక మొత్తం చల్లుకొని వాటర్ అయితే దాంట్లో ఒక 10-15 రోజుల ముందరిని మనం దాంట్లో ప్లాంక్టన్ డెవలప్ చేసిన తర్వాత చేప పిల్ల అనేది విడిస్తే అది చేప పిల్ల బ్రతకడానికి పెరగడానికి అనువుగా ఉంటుంది.
1: మరి ఇప్పుడు రైతులు నేల తయారీ విషయంలో మరి వాళ్ళకున్న కొద్ది స్థలం కావచ్చు, చాలా పెద్ద స్థలం కావచ్చు, మరి చేపల చెరువు పెంచుకోవాలనుకుంటే మరి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
0: ఇప్పుడు ఒక పొలం ఉంటుంది కదా, పొలంలో వచ్చేసేసరికి పొలంలో ఉన్న ల్యాండ్ని పొలాలకైతే ఎట్లా ఒడ్లు వేసుకుంటాం, ఒడ్లు అంటే దాదాపు 1-1.5 feet, 2 feet చేసుకుంటాం. అదే కనుక చేపల చెరువుకి వచ్చేసేసరికి కొత్తగా చేపల చెరువు కోసం అని నేలలు అంటే అయితే ఏముండవు, ఏ పొల ల్యాండ్ ని కూడా మనం చేపల చెరువు చేసుకోవడానికి కంఫర్టే. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న ల్యాండ్ ని మనం గట్లు పోసుకునేది దాదాపు ఒక 7 feet కనుక గట్లు పోసుకుంటే అది చేపల చెరువు రెడీ అవుతుంది. అంతే, పెద్ద స్పెషల్ గా చేపల చెరువు అంటే మన ఊర్లలో ఉన్నట్టు ఇది చేపల చెరువు అట్లేం ఉండదు. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ లో కూడా చేపల చెరువు అనేది పెంచుకోవచ్చు. అండ్ ఇంకా మన అవసరంని బట్టి, మన వాటర్ సోర్స్ ని బట్టి ఎంత వరకు మనం చేసుకోగలుగుతామో అంతవరకు చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బంకమన్ను నీళ్ళు ఎందుకు అన్నానంటే బంకమన్ను నీళ్ళలో వచ్చేసేసరికి వాటర్ అనేది తొందరగా ఇంకిపోదు, వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. అదే చౌక నీళ్ళలో వచ్చేసేసరికి తొందరగా వాటర్ అనేది ఇంకిపోదడానికి ఛాయిసెస్ ఉంటుంది. అందుకోసం బంకమన్ను నీళ్ళలు బెస్ట్. చౌక నీళ్ళలు పనికిరావు అని అయితే చెప్పట్లేదు, బంకమన్ను నీళ్ళలు బెస్ట్.
1: మరి నాగార్జున గారు, మీరు అన్నట్టు మరి రైతులకు ఉన్న స్థలాల్లోనే వాళ్ళు చెరువులు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదండి, రైతులు మరి దానాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: దానాలో పెద్ద జాగ్రత్తలు చేసుకోవడానికి అంటూ ఏముండదండి, కౌంట్ చేస్తే సైజుని బట్టి ఉంటాయి అన్నట్టు. పుట్టిన చేప పిల్ల వితిన్ 72 hours లో ఉంటే కనుక దాన్ని స్పాన్ అంటారు. తర్వాత వచ్చేసేసరికి ఒక 15-20 days పెంచితే కనుక అది 1.5 inches అవుతుంది, దాన్ని అడ్వాన్స్ ఫ్రై అంటారు. 1 inch అయితే ఫ్రై సైజ్ అంటారు, 1.5 inches ఒక ఫింగర్, 2 inches, 2.5 inches ని ఫింగర్లింగ్ అంటారు. అయితే మనం వేసుకునే పిల్లని బట్టి దాని అనేది డిపెండ్ అవుతుంది. ఏది స్పాన్ కనుక తెచ్చుకుంటే స్పాన్ అయితే దాదాపు హ్యాచరీస్లోనే పెంచుతారు. చేప పిల్లలు పెంచే చెరువులు వేరే ఉంటాయి, మనం కల్చర్ చేసే, కల్చర్ అంటే చేపలు ఇప్పుడు పిల్లలు పెంచడానికి 7 feet డెప్త్ అవసరం లేదు, 4-5 feet ఉంటే ఒక 4 feet వాటర్ అనేది మెయింటైన్ చేస్తే మనం చేప పిల్లలు అనేది పెంచేసుకోవచ్చు. ఆ చేప పిల్లలకి దాణా వచ్చేసేసరికి పల్లి చెక్క 1 inch వరకు అయితే ఖచ్చితంగా పల్లి చెక్క యూజ్ చేస్తే కనుక దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కావచ్చు అండ్ దానికి కావాల్సిన ప్రోటీన్ కావచ్చు సరిపోతుంది. అండ్ ఇప్పుడు కనుక మనం కల్చర్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఫింగర్లింగ్ సైజ్ కనుక తెచ్చుకుంటే మనం దాణా అనేది యూజ్ చేస్తాం. దాణాలో ఇక ఫింగర్లింగ్ వచ్చిన తర్వాత ఓన్లీ పల్లి చెక్కనే కాదు తౌడు వాడచ్చు, దాంట్లో తౌడులో ప్రోటీన్ ఉంటుంది అండ్ పల్లి చెక్కలో వచ్చేసేసరికి ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది, దాంతో చేప పెరగడానికి అనేది చాలా మంచిగా ఉంటుంది. అయితే చేప పెరగడానికి అనేది మనం స్పెషల్గా ఫుడ్ అంటే పిల్లెట్ ఫుడ్ అని దొరుకుతుంది. పిల్లెట్ ఫుడ్ అంటే యాక్చువల్లీ ఇదే ఉంటుంది, వాళ్ళలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత, ప్రోటీన్ పర్సెంటేజ్ అంత క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మన సైడ్ తెలంగాణలో కూడా దొరుకుతుంది కానీ అంతా కాదు, ఆంధ్రాలో అయితే ప్రతి దానికి దాదాపు దానాని యూజ్ చేస్తారు. ఈవెన్ ప్రాన్స్ కావచ్చు, ఈవెన్ చేపలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అండ్ ఈ చేపల్లో కూడా 2 రకాలు ఉంటాయి, వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. కొరమీను ఇవి వచ్చేసేసరి నాన్ వెజిటేరియన్స్. మనం చేపలు కొరమీను అందరూ ఇంటర్నెట్లో చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చూసేసేసి సంపాదిస్తే 400 వస్తాయి, ఎకరాలు ఇంత లాభం వస్తుంది అనుకుంటారు, కానీ అది చాలా తక్కువ. పిల్ల అనేది దాదాపు మనకు 5-10 rupees దొరుకుతుంది. 10 rupees పిల్ల వేసేసి ఓ 10 ఏళ్ళు పెంచేసేస్తే 400, 300, 600 అమ్ముడుపోద్ది అనుకుంటారు, కానీ దాని ఫీడింగ్ కాస్ట్ వచ్చేసేసరి చాలా పెరుగుతుంది. కొర్రమీను అనేది న్యాచురల్గా పెరిగే చేప, దానికి కూడా ఫీడింగ్ దొరుకుతుంది. కాకపోతే మనం ఆ ఫీడ్ కొనుక్కొచ్చి కొరమీను కనుక పెంచితే అది పెంచేదాన్ని బట్టి కూడా ఉంటుంది, కానీ పెద్ద ప్రాఫిట్స్ అంటూ ఏముండవు. వెజిటేరియన్ చేపల్లో వచ్చేసేసరికి 3 రకాలు ఉంటాయి, బొచ్చ, రోహు అండ్ బంగార్తీగ, ఇవిని ఐఎంసి అంటారు, ఇండియన్ మేజర్ క్రాప్స్ అని. దాంట్లో వచ్చేసేసరికి మృగాల కూడా ఉంటుంది. ఈ చెరువుల్లో పెంచుకునేటప్పుడే కూడా మనం చేప పిల్లలు వేసుకునేటప్పుడే కూడా బొచ్చ, రవాట, లేకపోతే ఈ బంగార్తీగ లేకపోతే మృగాల అని కాకుండా కానీ చేపలు ఎట్లా తిరుగుతాయంటే ఒక చెరువులో పై లెవెల్లో, మిడిల్ లెవెల్లో, డౌన్ లెవెల్లో అనేవి చేపలు తిరుగుతూ ఉంటాయి. మనం ఒక ఫీడ్ దానికి సప్లై చేస్తున్నామంటే పైన వచ్చేసేసరికి బొచ్చ ఉంటుంది, మిడిల్లో రవాట, కింద వచ్చేసే రోహు అండ్ కింద వచ్చేసేసరికి మృగాల, మన సైడ్ మెరుగ చేప అంటారు అండ్ బంగార్తీగ, ఇవి కింద పెరుగుతాయి. మనం ఫీడ్ పైన చల్లిన తర్వాత పైన బొచ్చ తినేసేస్తుంది, అది కిందకి పెరుగుతున్న కొద్ది కింద రోహు తింటది, కింద మరీ కిందకి వెళ్ళేసేసరికి బంగారు తీగ కావచ్చు, మృగాల అట్లా మనకి బెనిఫిట్ ఉంటది. అండ్ చెరువులో కూడా మనం చేపలు వేసుకునేది కూడా దాదాపు ఇట్లానే కాకుండా, ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం ఒకటే టైప్ కాకుండా ఈ 3 టైప్స్ వేసుకుంటే బెస్ట్. ఒక ఎకరం ఉంది, ఎకరంలో దాదాపు ఒక 5,000 వరకు చేప పిల్లలు అనేవి వేసుకోవచ్చు. 5,000లో 2,000 కౌంట్ బొచ్చ, 2,000 రవాట, 1,000లో 500 మృగాల, 500 బంగారుతీగ, లేదంటే 1,000 మృగాల, లేదంటే 1,000 బంగారుతీగ అనేవి వేసుకోవచ్చు. అట్లా తీసుకుంటే కనుక చేప అనేది మంచిగా పెరుగుతుంది. అదే కనుక ఒకటే సైజ్ వేసుకుంటే మనం చేప ఫీడ్ వేస్తాం, ఫీడ్ పైన తినేసేస్తే కింద మొత్తం వేసేపోతుంది. ఇది స్టెప్ వైజ్ గా తింటూ వస్తాయి. మనం వేసుకునే ఏరియాని బట్టి పిల్ల అనేది గ్రోత్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఇంత చిన్న ఏరియాలో ఇంత చేప వేసుకుంటే ఇంత లాభం వస్తుంది కాదు, కానీ యావరేజ్గా 5,000 పిల్ల వేసుకుంటే కనుక పర్ ఎకర్కి అది కొంచెం మంచి కౌంట్. 3 రకాల చేపలు 3 పెంచుకుంటే 3 అంచెలుగా దానికి దాణ అనేది అందుతుంది. చేపల చెరువు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనం చేప పిల్ల వదిలే ముందర మనకు ఈ నీటి కాకులు, నల్ల ఈ కొంగలు అంటాం, నీటి కాకులు అంటాం, ఈ కొంగలతోటి మనం వేసిన చేప పిల్ల అనేది తినేసేస్తుంది. మనం అనుకుంటాం చేపలు చెరువులో చేపలు ఉన్నాయని మనం అనుకుంటాం, కాకపోతే కొంగలు తినేది తినంది మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఆ చెరువుకి అనేది మనం బర్డ్ ఫెన్సింగ్ అండి, బర్డ్ ఫెన్సింగ్ తయారు చేసుకుంటే మంచిది అండ్ ఖచ్చితంగా కూడా చేసుకోవాలి. బర్డ్ ఫెన్సింగ్ అంటే ఇట్లా మన పతంగి దారం లాగా ఉంటుంది, లైన్గా సీరియల్ వైజ్గా అనేది చేప రాకుండా వాళ్ళు వలల్లాగా కట్టేసేస్తారు, అది ఖచ్చితంగా కట్టుకుంటే మంచిది.
1: మరి అదేవిధంగా నాగార్జున గారు, సాధారణంగా చేపల పెంపకంలో మరి ఈ పెంపకదారులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, మరి వాటిని ఎలా అధిగమించాలండి?
0: మెయిన్ వచ్చేసి సార్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యాన్ పవర్, ఒక్కరున్నా సరిపోతుంది. యాక్చువల్గా ఏంటిదంటే 1 ఎకరం 2 ఎకరాలు అంటే సొంతంగా చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకవేళ 10 ఎకరాలు చేపల చేరు చేసుకుంటామంటే మనం మ్యాన్ పవర్ పెట్టుకుంటాం. మ్యాన్ పవర్ వచ్చేసేసరికి ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ పెట్టుకుంటే వాళ్ళకు తెలిసిపోతుంది, అంటే వాటర్ కలర్ని బట్టి తెలిసిపోతుంది. మనం దాన వేస్తాం కదా, దాన వేసిన తర్వాత ఆ దాన డైరెక్ట్ తింటుంది, తినేది తింటే తినకుండా ఆ దానతోటే ఈ పల్లి చెక్క వచ్చేసేసరికి ప్లాంక్టన్ డెవలప్మెంట్ అవుతుంది. చేప అనేది ఓన్లీ మనం వేసే దానతోటే పెరగదు, దాంట్లో ఉండే ప్లాంక్టన్ లెవెల్స్ తోటి కూడా దాన అనేది పెరుగుతుంది. ఆ ప్లాంక్టన్ లెవెల్ కలర్ని బట్టి లైట్ గ్రీనిష్ కలర్ ఉంటే కనుక చేప అనేది పర్ఫెక్ట్. అది మరీ లైట్ గ్రీనిష్ కాకుండా మరీ వాటర్ లెవెల్లో ఉంది అంటే కనుక ప్లాంటన్ డెవలప్ అయితలేదు. మరీ ఫుల్ గ్రీనిష్ అయిపోయింది అంటే కనుక అది ప్లాంటన్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది, అప్పుడు దాన తగ్గించుకోవాలి. అంటే వాటర్ కలర్ని బట్టి మనం దాన ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది బేస్డ్ ఆన్ చేసుకోవాలి.
1: మనం చూసి అర్థమైపోతుంది,
0: అది మనకు అలవాటు అయిన కొద్దీ మనకు తెలిసిపోద్ది. వాటర్ వచ్చేసేసరికి మరీ గ్రీన్ అయితే కనుక వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎండాకాలం ఉంది, వాటర్ అనేది దొరకవు, కాలువలు కావచ్చు బంద్ ఉంటాయో నడుస్తాయో, బోర్లు కూడా సన్నం బారుతుంది మొత్తంకే బారది. అట్లాంటప్పుడు ఏమైంది అంటే వాటర్ లెవెల్ 5 ఫీట్స్ 4 ఫీట్స్ కాకుండా 3 ఫీట్స్ అట్లా ఉన్నాయంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోవట్లా ఎండ కొట్టేసేసి వాటర్ హీట్ అయిపోయి చేప పెరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఇప్పుడు మనం ఒకవేళ 5 ఫీట్లు 6 ఫీట్లు కనుక వాటర్ మెయింటైన్ చేస్తే పైన 0.5 ఫీట్ 1 ఫీట్ వాటర్ వేడైపోయినా కానీ ఎండ టైంలో చేప అనేది కిందికి వెళ్ళిపోతుంది. వాటర్ లెవెల్ తక్కువ ఉంటే కనుక ఆ ప్రాబ్లం వస్తుంది.
1: మన ఎండాకాలం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని గమనించాలి.
0: ఈ విషయం ఖచ్చితంగా, అంటే వాటర్ వచ్చేసేసరికి ఆ చేప ఉంది కదా 4 ఫీట్స్ ఉన్నాయి కదా చేప బతికేస్తాయి కదా అనుకుంటాం కావచ్చు, కానీ ఆ వేడి వచ్చేసేసరికి చాలా ఉంటుంది.
1: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా నాగార్జున గారు, చాలా మంది రైతులు చేపల పెంపకం చేపట్టి మేము నష్టపోయామని చెప్తారు కదండి, మరి ఈ నష్టపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటండి?
0: ప్రధాన కారణం వచ్చేసేసరికి ఎక్స్పీరియన్స్ లేకపోవడమే అండి. ఒక ఎకరం పంట పండిస్తే దాదాపు 40 బస్తాలు వెళ్తుంది. 40 బస్తాలు అంటే దాదాపు ఒక 25 క్వింటాలు 26 క్వింటాలు 26 క్వింటాలు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఇప్పుడు మనకు ఉన్న రైతు మద్దతు ధర 2,500 పట్టుకున్నా కానీ దాదాపు ఎంత అవుతుంది, 2,500 × 75,000 రూపాయలు అయింది. 75,000 రూపాయలకి మనకు పెట్టుబడి 35,000 నుండి 40,000 అవుతుంది. మనకు ఎకరానికి ఒక 30,000 రూపాయలు మనకు మిగులుతుంది. 2 పంటలు వేసుకున్నా కానీ 60,000 రూపాయలు మిగులుతుంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక ఎకరంలో కనుక ఒక 5,000 చేప పిల్లలు వేసుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా మంచిగా పెంచితే ఒక 5,000 టన్నులు వెళ్తుంది. మార్కెట్ రేట్ హోల్సేల్లో ఎంత తక్కువలో క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 80 రూపాయల కిలో చొప్పున 4 లక్షలు వస్తుంది హోల్సేల్ రేట్లో మనం అమ్ముకోవాలనుకున్నా కానీ. చేప పిల్ల కాస్ట్ వచ్చేసరికి మనం ఫింగర్లింగ్ సైజు, సైజును బట్టి ప్రైస్ ఉంటుంది. 1 ఇంచ్ అయితే 1 రూపీ, 2 ఇంచెస్ 2 రూపీస్, 3 ఇంచెస్ అయితే 3 రూపీస్, 4 ఇంచెస్ అయితే 4 రూపీస్. మనం సాధ్యమైనంత ఎంత పెద్ద పిల్ల తెచ్చుకుంటే దాంట్లో చనిపోయే ఛాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాదాపు 4 ఇంచులు 3 ఇంచులు లేదా 4 ఇంచులు పిల్ల తీసుకొచ్చుకొని పెంచుకుంటే మనకు బెస్ట్. అట్లాంటిది మనం ఫీడింగ్ పెంచేసేసి మనకు దాదాపు ఎంత లేదనుకున్నా కానీ 5 టన్నులు 4 లక్షలు మనకు ఖర్చు వచ్చేసేసరికి పిల్ల కాస్ట్ ఒక 5,000 చేపలు వేసుకుంటే 5,000 × 4 రూపాయలు వేసుకుని 20,000 రూపాయలు అవుతుంది. దానా కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది అంతా పోను మనకు 1.5 నుండి 2 లక్షల మధ్య ఖర్చు అయినా కానీ మనకు ఎకరాన 2 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. అదే పొలంలో వచ్చేసేసరికి మనం క్యాల్కులేట్ చేసుకుంటే 70,000 ఉంది, ఇది 2 లక్షలు వస్తుంది, 1.5 నుండి 2 లక్షలు. మెయిన్ బెనిఫిట్ అది. చేపల చెరువులు కాకపోతే ఏంటిదంటే వాళ్ళకి అలవాట్లేదు, మన తెలంగాణలో
1: అవగాహన లేదు.
0: అండ్ డిసీజెస్ వచ్చేసరికి చేపల్లో పెద్ద మేజర్ గా అంటూ డిసీజ్ అయితే ఏం రావు. ఓ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి పెయిన్ అనేది ఒకటి ఉంటది. అంటే పెయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన తల్లో పేలు ఎట్లా అయినట్టే చేప పట్టుకుంటే దాని కింద ముప్పల దగ్గర కావచ్చు సాఫ్ట్ ప్లేసెస్ అంటే మృదుత్వం ఉన్న ప్లేసెస్ లో ఇట్లా పెయిన్ లాగా అంటుకుంటది. దాంతో చేపకి ఇరిటేషన్ వచ్చి ఫీడ్ సరిగ్గా తినకపోవడం, మనకే మామూలుగా ఏదన్నా ఉంటే చిట్చిట్ అవుతుంది, అట్లాంటిది దానికి కూడా దురదైపోయి అది ప్రాపర్ గా అనేది చేప అనేది పెరగదు ఒకటి. ఇంకోటి మొప్పల్లో పురుగు అట్లా ఉంటది. పురుగులతోటి ఏమైంది అంటే సేమ్ ప్రాబ్లం, అది మనం పెట్టే ఫీడ్ కి వచ్చేసేసరికి అదే అన్హెల్దీ. ఇది ఈ రెండు కనుక మనం దాదాపు పిల్ల ఉన్న టైంలో మనం ఫింగర్లింగ్ వేసిన తర్వాత ఫస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ లేకపోతే 2 డేస్కోసారో 3 డేస్కోసారో మనం ఏది విసురుడు వాళ్ళేసేది చేపను తీసేసి అది ఏ గ్రోత్ ఉంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చేప గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. పెరిగిన తర్వాత దానికి వచ్చేసేసరికి ఇట్లాంటి రోగాలు కనుక మనం చేపను రెగ్యులర్ చూస్తే మనకు అర్థమైపోద్ది. చేసిన తర్వాత ఈ పెయిన్ అనేది మనం చేపను బయటకు తీసిన తర్వాత చూస్తే తెలిసిపోద్ది. అది ఒకటి. ఈ మొప్పల్లో కలర్ ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే అది కూడా తెలిసిపోతుంది. అట్లా వచ్చినప్పుడు డెల్టా మైత్రిన్ అని దొరుకుతుంది, నీళ్ళల్లో కలుపుకొని ఎకరాన 200 ml అట్లా నీళ్ళల్లో కలుపుకొని మనం పిచికారీ చేసేస్తే కనుక ఆ ప్రాబ్లం పోతుంది. అది కాకుండా ఇంకేముంటది, అప్పుడప్పుడు మొప్పల్లో వచ్చేసేసరికి ఇట్లా చిన్న కురుపు లాగా తయారైతుంది. అట్లాంటప్పుడు మనం ఫీడ్ వేసినప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు కనుక వేసేస్తే దాంతో కూడా క్యూర్ అయిపోతుంది. మెయిన్ మేజర్ గా వచ్చేవి ఇవే వ్యాధులు. దీన్ని మనం చూసుకుంటే కనుక మనకు చేపలు అనేవి పెద్ద డిసీజెస్ అంటూ పెద్దగా ఏం రావు. తెలంగాణలో చేపల చెరువు ప్రోత్సహించడానికి మన సెంట్రల్ నుండి ఒక స్కీమ్ ఉందండి, PMMSY అని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని. అది వచ్చేసేసరికి కొత్తగా చేపల చెరువు తీసుకోవాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుండి సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ కూడా ఎట్లా అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఎకర్స్. 2.5 ఎకర్స్ కి ఒకవేళ SCలు అయితే కనుక 60% సబ్సిడీ ఉంది, BC మహిళలు అయితే 60%, BC పురుషులు అయితే కనుక 40% సబ్సిడీ ఉందండి. ఆ సబ్సిడీ కూడా ఎట్లా ఉంటది అంటే ఒక యూనిట్ కాస్ట్ 1 హెక్టార్ క్యాలిక్యులేట్ చేస్తారు. 1 హెక్టార్కి వచ్చేసేసరికి 2.5 ఎకరాలకి 11 లక్షలు అనేది యూనిట్ కాస్ట్ అండి. యూనిట్ కాస్ట్ లో 7 లక్షలు వచ్చేసేసరికి మనం చేపలు చెరువు తవ్వకానికి 7 లక్షలు అవుతాయి. 4 లక్షలు పెట్టుబడి సహాయం కింద అనుకోండి, అది 4 లక్షలు అయితే దీంట్లో మొత్తం యూనిట్ కాస్ట్ 11 లక్షలు అయితే దాంట్లో ఎస్సీ వాళ్ళకి 60% సబ్సిడీ. అంటే 60% అంటే దాదాపు 6,60,000. ఎస్సీ వాళ్ళకి, బీసీ మహిళలకు కూడా 60%, బీసీ జనరల్ పురుషులకైతే కనుక 4 లక్షలు సో అండ్ సో అది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మన ఫిషరీస్ ఆఫీస్లో కనుక వెళ్ళి మనం FDOSR ని కలిస్తే అండ్ ఆఫీస్లో కలిస్తే వాళ్ళు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు, బాగుంటుంది. కొత్తగా యువ రైతులు వచ్చేసేసరికి ఇది ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసేసరికి మార్కెటింగ్ వచ్చేసేసరికి మనకేం పెద్ద ఎక్కడనో తీసుకొని ఎక్కడనో కాకుండా మార్కెటింగ్ లో 2 రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చేప అనేది 10 మంత్స్లో 1 kg వరకు పెరుగుతుంది. ఇప్పుడు 5,000 చేపలు వేసుకున్నాం, 5,000 చేపలు వేసుకున్న తర్వాత అది ఏంటంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాదాపు ఒక 10 మంత్స్ పడుతుంది. అన్ని చేపలు ఒకటేసారి 1 kg పెరిగేదేమో ఒకటి తొందరగా పెరుగుతుంది, ఒకటి కొద్దిగా లేట్గా పెరుగుతుంది. అట్లా కాకుండా మనం ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయిన తర్వాత పట్టడం స్టార్ట్ చేసి కేజీ పైన పెరుగుతుంది. 1 ఇయర్లో 7-8 మంత్స్ అయిందంటే 1 kg వరకు వచ్చినట్టు కనుక అమ్ముకుంటే బెస్ట్. ఇప్పుడు కొత్త కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది, జనాలు డబ్బులు పోని ఫ్రెష్ చేపలు కావాలంటున్నారు. ఫ్రెష్ అంటే బతుకున్న చేపలని ప్రిఫర్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా సరే ఫ్రెష్ చేపలు కావాలంటున్నారు. మొట్ట చేపలు అంటే బతికేసేస్తాయి, మన వాటర్ లేకున్నా అని 1 గంట బతుకుతాయి 2 గంటలు బతుకుతాయి. అట్లా కాకుండా ఈ తెల్ల చేపలు, ఈ రవ్వు బొచ్చు మృగాలు కావచ్చు బంగారు తీ కావచ్చు, తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కూడా బతకదు. అట్లాంటిది కాకుండా దానికి ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ మనం పెద్ద మొత్తంలో కనుక చేసుకుంటే పెరిగినే పెరిగినట్టు దాదాపు మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మన మార్కెటింగ్ కెపాసిటీ ఎంత ఉంది అన్న తర్వాత ఇప్పుడు డ్రమ్ములు దొరుకుతాయి. డ్రమ్ముల్లో వచ్చేసేసరికి ఆక్సిజన్ సిలిండర్ 200 రూపాయలకు రిఫిల్ ఇస్తారు. అది తీసుకొచ్చి ట్రాన్స్పోర్టింగ్ ఎలా వెహికల్ కావాలి. ఆక్సిజన్ పెట్టి తీసేసుకుంటే మనం రెగ్యులర్గా చేపలు వచ్చేసరికి 150 రూపాయల కిలో, మన దగ్గర కొన్నాం 80 రూపాయలకే కొంటారు, హోల్సేల్గా అమ్మడం 150 రూపాయల కిలో అమ్ముతారు. అది కాకుండా రిటైల్గా మనం బతుకున్న చేప అమ్మాలంటే కనుక 200 రూపాయలు అన్నా కానీ మంచి మార్కెట్ ఉందండి.

0: కానీ అది మెయిన్ వచ్చేసేసరికి ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టింగ్ విత్ ఆక్సిజన్ తోటి చేసి కనుక సెల్ చేస్తే చాలా బెనిఫిట్ అండ్ జనాలు కూడా అలవాటవుతారు. ఇప్పుడు చాలా మంది ఆలోచించేది ఏంటంటే చేప ఎప్పడదో, ఒక్కోసారి వాళ్ళకు కూడా తెలియదు, తెలియని వాళ్ళు ఏదో చేప అమ్మేసేస్తారు, అది స్మెల్ వస్తుంది, అరే ఒక్కసారి తిన్న తర్వాత అరే చేపలు కౌసు వస్తాయి లేదంటే మురిగిపోయిన వాసన. చేప అనేది తీసిన తర్వాత ఫ్రెష్, ఎంత ఫ్రెష్ తింటే అంత టేస్టీ ఉంటుంది. మెయిన్ అదే, దాన్ని ఇట్లా మార్కెటింగ్ కనుక ఇట్లా చేసుకుంటే మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అది బెస్ట్ మార్కెటింగ్. అది అమ్ముకున్న తర్వాత మనం చేప ఇప్పుడు ఒక సైజ్ పెరిగిన తర్వాత తీసేస్తున్నా కొద్దీ ఆ చేప తిరగడానికి, అప్పుడు మనకు చెరువులో కూడా చేప తిరగడానికి స్పేసియస్ ఉంటుంది. మనం ఒక రూమ్ లో ఉంటాం, ఒక 20 మంది ఉంటాం, ఫ్రీగా తిరగరాడు. అదే 20 మంది పోయి 10 మంది అయితే ఫ్రీగా తిరుగుతారు. అట్లా చేప పెరగడానికి మెయిన్ కాన్సెప్ట్ అది. 5,000 దగ్గర 10,000 కూడా వేసుకోవచ్చు, కానీ గ్రోత్ అనేది అంత ఫాస్ట్ ఉండదు. అయితే మనం పెరిగినే పెరిగినట్టు కనుక దాదాపు అంటే రెగ్యులర్ గా రోజు అని కాకుండా దాదాపు వీక్లీ లేదంటే 15 డేస్ ఒకసారి అట్లా పెరిగిన చేపని మనం అమ్మేసుకుంటే కనుక చేప ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ ఉన్న చేపని గ్రోత్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ మనకు కూడా ఇప్పుడు మనం పెరిగిన తర్వాత 7-8 మంత్స్ అప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 7-8 మంత్స్ తర్వాత మనం అమ్మడం స్టార్ట్ చేసామంటే మనకు రిఫండ్ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడిలా కన్వర్ట్ చేయొచ్చు. మరీ 10-12 మంత్స్ మనం పెట్టుబడి పెట్టకుండా అది బెస్ట్ ఆప్షన్.
1: మరి నాగార్జున గారు, యువ రైతులు ఎవరైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు, చేపల పెంపకం చేపట్టదలిసిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ నెంబర్ మీద కాల్ చేసి మరి ఎప్పుడు మీతో మాట్లాడచ్చు?
0: నా నంబర్ వచ్చేసేసరికి 9298100111 అండి. ఫామ్ కూడా కోస్లీ గ్రామంలో ఉంది, నవ్పేట్ బాసర్ రూట్లో ఫకీరాబాద్ అనే విలేజ్ నుండి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వచ్చిందంటే మా ఫామ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు.
1: మరి నాగార్జున గారి మొబైల్ నంబర్ అండి 9298100111 నంబర్ మరోసారి అండి 9298101111. మరి నాగార్జున గారు, మీరన్న విషయాలు రైతు సోదరులు అదేవిధంగా యువ రైతులు ఖచ్చితంగా చేపలు పెంచేవాళ్ళు అవగాహన పెంచుకొని మంచి లాభాలు సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరుల కోసం మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మేము ఇంతవరకు చేపల పెంపకంకి రైతులకు సూచన ఈ అంశం గురించి బి నాగార్జున గారితో పరిచయం విన్నారు పరిచయకర్త ఈరన్ రవికుమార్ గారు. తర్వాత విన్నాం పెరటి కోళ్ళ పెంపకం గురించి వివరాలు తెలియజేస్తారు ఈరన్ రవికుమార్ గారు.
3: మన దేశంలో రైతులు ఎక్కువగా ఏకపంట విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ ఏకపంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాస పంటలను, మేకలు, గొర్రెలు, కోళ్ళు, తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో 50 వరకు కోళ్లను పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి. రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి. అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ, గిరిరాజు, రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ, వనరాజ, అశీల్, కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి. పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్లు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకుని జీవించగలవు. వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి కోళ్ల పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు. మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం. ముందుగా రాజశ్రీ కోళ్ళు. ఈ జాతి కోళ్లను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. ఈ జాతి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇది దేశీ నాటుకోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు. గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి. ఒక్కరోజు కోడిపిల్ల బరువు 38 నుంచి 90 గ్రాములుగా ఉంటుంది. నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతుంది. 20 వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఇవి సంవత్సరానికి దాదాపుగా 160 నుంచి 170 గుడ్లు పెడతాయి. ఇక వనరాజ కోళ్ళు. ఈ జాతిని జాతీయ కోళ్ల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధి పరిచారు. ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి. వీటి కాళ్ళు పొడవుగా ఉండడం వల్ల కుక్కలు, పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు. పెట్టెలు సంవత్సరానికి 150 గుడ్ల వరకు పెడతాయి. ఈ కోళ్ళు 5 నెలల వయసు నాటికి 2.5 కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి. 6 వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తిరగటానికి వదిలివేయవచ్చు. ఇక గిరిరాజా కోళ్ళు. ఈ జాతి కోళ్లను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరిచారు. ఇవి 3.5 కిలోల నుంచి 5 కిలోల వరకు బరువు పెరిగి ఏటా 140 నుండి 169 గుడ్లు పెడతాయి. 8 వారాల వయసులో 100-300 గ్రాముల వరకు వస్తాయి. 9 వారాల వయసులో 3.5 కిలోల బరువు వస్తాయి. ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి. వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు, పిల్లులు, నక్కలకు దొరుకుతాయి. ఇక గ్రామప్రియ కోళ్ళు. అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి. 1.5 సంవత్సరంలో 250 గుడ్ల వరకు పెడతాయి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 6 నెలల వయసు వచ్చే వరకు దాదాపు 2.5 కిలోల బరువు పెరుగుతాయి. ఇవి మన పెరట్లో కలియదిరుగుతూ క్రిమికీటకాలను, గడ్డిజాతి మొక్కలను, వంట వ్యర్థాలను, ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. ఇక కడక్నాథ్ కోళ్ళు. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. 6 నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. సంవత్సరానికి సుమారు 1000 నుండి 110 గుడ్లు వరకు పెడతాయి. ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత. కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం. ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు. దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పెరటి కోళ్ల పెంపకంలో మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. వయసును బట్టి టీకాలు ఇవ్వాలి. ఒకరోజు వయసు కోడి పిల్లలకు, మారెక్స్ వ్యాధికి, 4 నుండి 7 రోజుల వయసు పిల్లలకి, రానికేట్ వ్యాధికి, 14 నుంచి 18 రోజులప్పుడు గంబోరా వ్యాధికి, 35 రోజుల దశలో రానికేట్ వ్యాధికి, 6 నుంచి 7 వారాలప్పుడు ఫాల్ఫాక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి. చిన్నపిల్లల పెంపకంలో మొదటి 6 వారాలు కీలకమైనవి. ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు. కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి. దీన్ని బ్రూడింగ్ అంటారు. ప్రతి కోడి పిల్లకు మొదటి వారం 95 ఫారెన్హీట్ కల్పించి ఆ తరువాత 5 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత చొప్పును తగ్గిస్తూ 6 వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కోడి పిల్లలకు దాణా మరియు నీటిని అందించాలి. మొదటి 6 వారాల వరకు కోడి పిల్లలు 500 గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి. తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు. ఇక లిట్టర్ యాజమాన్యం. డీప్ లిట్టర్ పద్ధతిలో, అనగా కోళ్లను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిట్టర్ నందు తేమ లేకుండా చూడవలను. తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతర్వ్యాధి పరాన్నజీవి సంభవించవచ్చు. లిట్టర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిట్టర్ను కలియబెట్టవలను. లిట్టర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు. వాడిన లిట్టర్ను మరలా వాడకూడదు. ఇక దానా యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే, కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చులో 70% వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది. కానీ పెరటి కోళ్ల పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును. పెరటి కోళ్లను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు, పొలాల్లో దొరికే గడ్డి గింజలు, కీటకాలు, నత్తలు, చ చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు, నూకలు 50 పాళ్ళు, వరి లేదా గోధుమ తౌడు 50 పాళ్ళు, సోయామీల్ లేదా వేరుశనగ లేదా పొద్దుతిరుగుడు, నువ్వుల చెక్క 25 పాళ్ళు మరియు వైటమిన్ లవణ మిశ్రమం 2 పాళ్ళు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు. మార్కెటింగ్ కొరకు దళారులను, వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు. 1.8 సమయంలో టీకాలు వేయించడం, శుభ్రమైన దాణా మరియు నీటినివ్వడం, కాలక్షేపానికి ప్రతిరోజు 1 గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి. కోళ్ల షెడ్కి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు, గడ్డి గింజలు తింటూ పెరుగుతాయి. అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన పండుగలైన బోనాలు, దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు.
2: మీరింతవరకు పెరటి కోళ్ళ పెంపకం గురించి ఎన్ రవికుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కుమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కుమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ నంబర్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2 లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2 దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్నపిల్లలను ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 లో బేసిక్ నాలెడ్జ్ తీసుకు

0: కొన్ని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతని స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకు ఒక లర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరే గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏంటండి?
0: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-to-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మనం ఎవరైనా కానీ మనం పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్ గా, లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది అనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళ కన్వీనియంట్ ఉంటే అది చదవచ్చు ఇనిషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ లెట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది, టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటిలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి, ప్లస్ ఇంకొక ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకి ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు, తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th class నుంచే తీసుకురావాలి అనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది, ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది, ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేసు ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగాలేక డిస్కనెక్ట్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి, ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది, అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్ట్, ఆ థియరీని మళ్ళా 40%లో ల్యాబ్ పోయి కానీ ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ ఏదో వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏంటంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే, దాని మీద ఏమవుతుందంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా 2 ఉండాలి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు, 12th class ఎప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 year నుంచి రిప్రజెంట్ చేసేసాను, 2 కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే. కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుండా ఉంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరైన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జీవుల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఎట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీఎస్సీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న వారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరాసు, చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, హన్షిక, సురేష్, సంధ్యారాణి, హర్షిణి, ప్రియాంక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా నుండి, చిత్ర పాడిన పాట

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నవారు కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్లూరు గ్రామం నుండి కోరుతున్నవారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, రాజేష్, కావేరి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట బ్రహ్మ సినిమా కోసం కేజే యేసుదాస్ పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇవ్వాలనో జర చెప్తావా
4: అన్న? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
5: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490404780.

0: కు
1: సంప్రదించండి.
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799050505. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
2: శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ మరియు ఎపిడాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు. రేపు ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.
0: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: ప్రకటన విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నుండి బోచ్కర్ అమూల్య, అనిరుద్ధ్, శ్రీ ఆదిత్య, శ్రీ అద్వైత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ప్రేమంటే ఇదేరా సినిమా నుండి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: విన్న పాట. పెళ్లి పందిరి సినిమా కోసం ఎస్పి బాలు బృందం పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు మెట్పల్లి మండలం వెల్లుళ్ళ నుండి కోరినవారు శివాజీ, హరిప్రియ, రాజేశ్వర్, రాధ, రమేష్, మమత, రాజన్న, చిన్నారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: డాక్టర్ జే బలరాం జాదవ్.
3: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ జే బలరాం జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. తిమ్మాపూర్ నుండి దాస లలిత, అనన్య, రాజేశ్వర్, వినోద్, వేదవతి, భూలక్ష్మి, భూమేశ్వర్, హనుమాన్లు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట నేను నాను సినిమా కోసం చిత్రపడిన పాట విందాం.

విన్న పడతో ఈనాటి అభిరుచి శ్రోతలకున్న సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
5: దసరా పండుగకి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబలి, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు

0: ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేడి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: మే ఇంతవరకు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం మరో లలిత గీతం.

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసుపాటులో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలంలో సమయం 10:20. ఇప్పుడు విందాం ఆనాటి గీతాలు, మధుర గీతాలు.

మీరు విన్న పాట చెల్లెలి కాపురం సినిమా కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట పచ్చని సంసారం సినిమా కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నాం.

సినిమా నుండి పాట విన్నారు. మధుర గీతాల్లో తర్వాతి పాట అమరదీపం. సినిమా కోసం రామకృష్ణ, పి సుశీల.

మీరు విన్న పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. సినిమా కోసం గంధశాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాతి పాట మా దైవం సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీలా

విన్నపాటతో ఈనాటి మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: defeating South Korea's Kim Min-sung by a split decision in the final. India's star woman boxer Lavlina Borgohain also clinched a gold in the 75-kilogram category, defeating China's Bao Ziyi by a unanimous 5-0 decision in the final. In archery, women's recurve team created history by clinching its maiden Asian Games gold medal. With these impressive performances, India's medal tally has risen to 76. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.